ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం

దేశభక్తి గీతం, బృందగానం వింటారు. ఎత్తండి ఎత్తరే స్వాతంత్రపు జెండా. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: आंखों में अपनी उसने कई बार मार ली।
1: నాతీయ కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా.
2: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు విశ్వబరి భోషికుడు, మానవ నిర్మాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే చెందుతాయి. మరి ఈ యొక్క నెల యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయినటువంటి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త వారి కల్మానే చదవడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిపై 124,000 మంది సుమారు ప్రవక్తల్ని పంపడం జరిగింది. మరి అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్త, మహానీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారిని పంపడం జరిగింది. మరి ఈ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త రారు? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం అని మనం ఈ యొక్క కలిమాని చదవాలి. మరి అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఈ యొక్క బారమీ షరీఫ్ అనే నెల, ఇస్లామిక్ నెలలో 12 ఎలా అయితే ఉంటాయో అందులో బార్మీ షరీఫ్ అనే నెల, రబీయుల్ అవ్వల్ అనే నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఉర్దూ తారీఖు సందర్భంగా 12 జన్మించడం జరిగింది మక్కా నగరంలో. ఈ భూమిపై ఉన్న ప్రతి అన్నిటికీ కూడా అల్లా సుబ్హానహు వతాలా ఏమంటున్నాడంటే, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని సర్వసాష్టులకు అనుగ్రహము చేసి పంపాము అని చెప్పడం జరిగింది. కావున మనం ఎప్పుడూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క మార్గంలో నడవాలి, ఆయన చూపించిన యొక్క మార్గం వైపు మనం నడుస్తూ ఉండాలి అనేసి ఖురాను బోధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి కాలంలో ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి తన భార్యతో ఇలా చెప్పి తన ఉపాధి కోసం బయటికి వెళ్తాడు. ఏమంటే, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు అని చెప్పడం జరుగుతుంది. మరి అదే 2 తర్వాత తన యొక్క తండ్రి కూడా ఉంటాడు. మరి అలాంటి వీధిలో మరి తండ్రి 2 వెనకాతల ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్యం అనారోగ్యంగా మారి ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. అప్పుడు ఈ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి ఒక ఇది పంపిస్తుంది, ఓ ప్రవక్త, నా యొక్క తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, కావున మరి నేను వెళ్ళవచ్చా అని అడగడం జరుగుతుంది. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఏమంటున్నారంటే, ఓ స్త్రీ, నీకు నీ భర్త ఇంటిలో నుంచి బయటకు రావద్దు అని చెప్పి ఉపాధి కోసం వెళ్ళినప్పుడు, నువ్వు మీ తండ్రి అనారోగ్యంగా బాధపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళవచ్చు, కానీ నీ భర్త యొక్క

0: పర్మిషన్ ఉంటే దానికి ఇంకా గొప్పగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా రెండోసారి కూడా 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రవక్త గారికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఓ ప్రవక్త, నా యొక్క తండ్రి ఆరోగ్యం బాగా సీరియస్గా మారింది, కావున నేను వెళ్ళవచ్చా అని అడగడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఈ విధంగా తెలియజేస్తున్నారు, నువ్వు వెళ్ళవచ్చు కానీ నీ భర్త యొక్క పర్మిషన్ ఉంటే దానికి ఇంకా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే 2 రోజులు గడిచిన తర్వాత 3వసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే స్వయంగా ఒక ఆహ్వానం పంపిస్తున్నారు, ఎప్పుడైతే సహాబాలందరూ అక్కడికి చేరుకున్నారో అప్పుడు అడగడం జరుగుతుంది, తన యొక్క కుమార్తె తన యొక్క చావు దగ్గరికి వచ్చిందా లేదా అని అడగడం జరుగుతుంది. ఈ మధ్యలో తన యొక్క తండ్రి మరణించడం జరుగుతుంది. అప్పుడు సహాబాలు అంటారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ యొక్క స్త్రీ మీ మాటపై నిలబడి మీ మాటపై కట్టుబడి ఉండి ఆ స్త్రీ అయితే మాత్రము వాళ్ళ తండ్రి చావు దగ్గరికి కూడా రాలేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఓ సహాబీలారా, మీరు వెళ్ళి ఈ విధంగా తెలియజేయండి, ఏ మాట మీదైతే భర్త మాట మీదైతే కట్టుబడి తన యొక్క స్త్రీ ఉన్నదో భార్య ఉన్నదో అల్లా సుబ్హానహు వ తాలాతో నేను సిఫారిష్ చేసి నేను దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తాలా నిన్ను అదే విధంగా నీ యొక్క తండ్రిని కూడా స్వర్గవాసులు చేయాలని కోరుతున్నాను.
1: మీరింతవరకు చింతనలో ఖురాన్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభదాయకమైన పాడి పశువుల పోషణ మార్గాలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మన ప్రాంతాల్లో సన్నాచిన్నక రైతులు ఎక్కువగా పంటతో పాటుగా పాడి పోషణ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు? పంటతో పాటు వచ్చేటువంటి ఆదాయంతో పాటుగా పాడి పశువుల పోషణతో వచ్చేటువంటి ఆదాయం కూడా మరి కుటుంబ ఖర్చులు తీర్చడానికి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాడి పశువులు పోషణ చేసేటప్పుడు, మరి ఎక్కువ పశువులు కాకుండా ఒక మూడో నాలుగో లేకపోతే రెండో చేసేటప్పుడు వాటిని జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం. మన శ్రమంతా కూడా పెట్టి వాటి ద్వారా ఎక్కువ లాభాలు పొందాలని ప్రయత్నిస్తాం, మంచిదే. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకి ఈ పాడి పశువుల పోషణలో మంచి లాభాలు వస్తాయి. ప్రధానంగా ఏంటి, మన పాడి పశువు నుంచి వచ్చేటువంటి పాలల్లో ఎక్కువ వెన్న శాతం ఉండటం, అది వచ్చేలాగా చూసుకోవటం. అలాగే మనకి ఈ పశువు ఈనటం అనే దానికి మధ్యలో ఎడం అనేది చాలా తక్కువ ఉండేట్టుగా చూసుకోవటం, అంటే ఈతకి ఈతకి మధ్యలో ఎడం లేకుండా చాలా తక్కువ ఎడంతో మనము వాటిని పోషణ చేయటం. అలాగే తర్వాత వచ్చేటువంటి దూడలు మంచి పాలసారగలిగినటువంటి పశువులుగా పుట్టడం, ఇది కూడా ఆ పుట్టేటి దూడలు కూడా ఎక్కువ శాతం పేదూడలు పుట్టేలాగా మనం గనక జాగ్రత్తలు తీసుకుంటే గనక మనకి ఈ పాడి పశువుల పోషణం లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ లాభదాయకంగా ఉండటానికి కావలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాటి ఆరోగ్య సంరక్షణ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ నాలుగు విషయాల్లో మనం గనక జాగ్రత్తగా ఉంటే పాడి పశువుల పోషణ ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కట్టుసూది వేయించే

0: వేసేటప్పుడు సరైన సమయానికి మనం కనుక వేయిస్తే పశువు ఖచ్చితంగా కట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేయించేటువంటి సూది కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని పెట్టి పుట్టబోయే దూడ సాధ్యమైనంత వరకు పెయ్య దూడ పుట్టడానికి అనువుగా ఉండేటువంటి సూది వేస్తున్నారు. దానికి మన పశు వైద్యులు కొంత ఛార్జీలు చేస్తారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఒకవేళ 2-3 సార్లు వేయించినా పేదోడ పుట్టకపోతే తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చేటువంటి కొంత సౌకర్యం కూడా మనకి ఈ పథకంలో ఉంది. కాబట్టి దాని గురించి కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని కలిసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి మీకు సమాచారం ఇస్తారు. ఇకపోతే మనం పాడి పశువులు పోషణ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దానికి పచ్చిమేపు ఉండేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షాధార భూములు ఉంటాయి, మరి సరైనటువంటి వానలు పడినటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ముఖ్యంగా మనకి వానాకాలంలో పడ్డటువంటి వానతోనన్నా మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ ఇలా ఏదైతే పాతరగడ్డి కూడా ఉపయోగపడేటువంటి గడ్డలు ఉంటాయో, పశుగ్రాసాలు ఉంటాయో, వాటిని సాగు చేసి అవసరమైనంత వరకు ఆ సీజన్లో పశువులకు వాడుకొని మిగతా గడ్డి అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటిని పాతర వేసి, పాతర అంటే అంతకుముందు లాగా పెద్ద గుంత తీసి సిమెంట్ చేసి దాని మీద తొక్కేసి ఇంత పని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో నల్ల సంచులు వస్తున్నాయి, పాతరకి సంచులని. ఇట్లా ఎప్పుడైతే మనము పచ్చి గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనము పాతర సంచుల్లో గట్టిగా అదింపెట్టి నిల్వ చేసుకుంటాము గాలి చొరబడకుండా, అప్పుడు తర్వాత సీజన్లో కూడా వానం లేనప్పుడు కూడా మన పశువులకి పచ్చిగడ్డి మేపడానికి ఆస్కారం ఉంటుంది. అది మనం గనక చేసుకోగలిగితే మన పశువులకి సంవత్సరం అంతా కూడా పచ్చిగడ్డి ఇవ్వటానికి సాధ్యమవుతుంది. ఇదొకటి. ఆరోగ్య సంరక్షణ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఆరోగ్య సంరక్షణలో ప్రధానంగా దూడలు చిన్న వయసు నుంచి అంటే 4వ నెల కాడి నుంచి మొదలుపెట్టుకొని మనము మన దూడల్లో కానీ తర్వాత పెద్దయిన తర్వాత పశువుల్లో కానీ వచ్చేటువంటి జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మొదలుపెట్టాలి. అన్నిటికన్నా మించి దూడల్లో నట్టల నివారణ అనేది సరైన సమయానికి చెయ్యాలి. నట్టల నివారణ సరిగ్గా చేయక మన దూడల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. ఏదో నల్లతగా ఉంది, దూడ చనిపోయింది, సరి పాలు జాలలేదు ఇట్లా అనుకుంటారు. కానీ దూడల్లో రకరకాల నట్టలు ఉంటాయి, కొన్ని ఏలికపాములు, అలాగే కార్జపు జలగలు, అలాగే మరి ఇతర రకాలైనటువంటి బద్దె పురుగులు, ఇవన్నీ కూడా లోపల చేరి ఈ దూడ తీసుకునేటువంటి బలాన్నంతా అవి గుంజుకుంటాయి. దానివల్ల దూడ అనారోగ్యంగా అయిపోతుంది, ఎదుగుదల ఉండదు, తర్వాత చిక్కుపోయి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు మంచి పెయ్యదూడ తర్వాత మంచి పాల పశువుగా మారాలి అంటే సరైన సమయంలో సరైన పోషణ ఇస్తేనే సరైన సమయానికి అది ఎదకొస్తుంది, తర్వాత మంచి పాడి పశువు అవుతుంది. మనం సరిగ్గా పట్టించుకోకుండా నట్టల నివారణ సరిగ్గా చేయకుండా వదిలేస్తే తర్వాత దూడ ఆరోగ్యంగా ఉండదు. అదిగాక దూడకు అవసరమైన మోతాదులో తల్లిపాలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే దూడ చక్కగా ఎదుగుతుంది. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా ఎదకొచ్చే సమయానికి దానికి కావలసిన మాంసకృత్తులు, పిండి పదార్థాలు అన్నీ కూడా సరిపోయేలా ఇవ్వాలి. అలాగే మొలక కట్టినటువంటి ధాన్యాన్ని, అలాగే మనం ఇతర రకాలటువంటి పప్పుదినుసుల్ని వాటికి మేపాలి. అప్పుడే సరైన సమయానికి ఎదకొస్తుంది. ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు కనుక మనం పాటిస్తే మనకి ఈ పాడి పశువుల పోషణ వల్ల మంచి లాభాలు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కుటుంబం అంతా దాని మీదే ఉన్నాం, అన్నీ శ్రమలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈ చిన్న చిన్న మెలకువలు, టీకాలు సరైన సమయానికి వేయించుకోవటం, ఆరోగ్య సంరక్షణ చేసుకోవటం, నట్టల నివారణ చేసుకోవటం, మంచి పోషణ ఇవ్వటం, ఇవి గనక చేస్తే పాడి పశువుల పోషణలో లాభాలు ఖచ్చితంగా వస్తాయి.
1: ఇంతవరకు మీరు లాభదాయకమైన పాడి పశువుల పోషణ మార్గాలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు.
2: అందరి సామాజిక భద్రత కోసం అటల్ పెన్షన్ యోజన మన ప్రధాని మోదీ గారి సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు 5,20,00,000 మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గలవారైతే అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. అటల్ పెన్షన్ తో పాటు ఖచ్చితమైన 3 ప్రయోజనాలకు సంబంధించి

0: ఇచ్చిన వివరాల కోసం మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ చాలా ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురవ్వచ్చని తెలియజేస్తున్నారు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ హెచ్చరిక. ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు ఈ విధంగా ఉండవచ్చని వాతావరణం తెలియజేస్తున్నారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోనూ, యానాం పరిసర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వాతావరణం కొనసాగవచ్చు. ఈ గాలుల ఉధృతి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, ఈ గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈరోజు మాత్రమే ఈ వాతావరణం కొనసాగుతుంది. అందువల్ల ఈరోజు ఆంధ్ర తీర ప్రాంతంలోనూ, యానాం తీర ప్రాంతంలోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూపరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: ఆల్ ఇజమ్స్ ఆర్ గాన్, ఓన్లీ టూరిజం ఈస్ ది థింగ్ విచ్ లివ్ లాంగ్ ఫర్ దిస్ వన్. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ

0: The Pavan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
1: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్టభూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

0: వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె. నాగరత్న తెలియజేస్తూ,
1: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. अथ वार्ताः. प्रधानमंत्री श्री नरेंद्र मोदी समुद्घोषितवान् यत् भारतम् अन्ताराष्ट्रिय विधि नियमानां संवाद विधेहे बहुपक्षीय सहाय्य भावनाधारेण सुरक्षित शांतिपूर्ण शाश्वत रूपकस्य अंतरिक्ष मंडलस्य पूर्णं सुदृढं च समर्थनं संधारयति. प्रधानमंत्री श्री नरेंद्र मोदी प्रोक्तवान् यत् वैज्ञानिक तथ्यानि पारदर्शी सत्यनिष्ठतया समग्र लोककल्याणाय विनियुक्तानि स्युः. ప్రధానమంత్రినా నరేంద్ర మోదినా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: India's approach is rooted in Vasudhaiv Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనే బ్రాజిల్, చీన్, మిస్ర్, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య 11 ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ

0: अफ्रीकायाः राष्ट्रपतिः सिरिल रामाफोसा इत्यसौ मिश्रदेशीयः राष्ट्रपतिः अब्देल फतः अल सीसी इण्डोनेशियायाः राष्ट्रपतिः प्रब्रुभो सुबियान्तो ईरान देशस्य राष्ट्रपतिः मसूद पेजेकिश्कियन इत्यसौ अबुधाबी क्राउन प्रिंस शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान इत्यसौ अथ इथियोपियायाः प्रधानमंत्री अबी अहमद अली इत्येतं समेत्य वैश्विक नेतारः सम्मेलने भागं भजिष्यन्ति। ब्रिक्स शिखर सम्मेलनम् आलक्ष्य दिल्ली यातायात आरक्षी बलेन संसूचितं यत् अद्य मध्याह्ने द्विवादनतः सार्ध अष्टवादनपर्यन्तं प्रमुखमार्गेषु यातायाते परिवर्तनं नियन्त्रिता च व्यवस्थिता प्रभवेत्। आरक्षिबलानुसारेण आपत्कालिकाः आवश्यकाश्च सेवाः प्राथम्यं भजेरन्। सममेव दिल्ली मेट्रोयान विभागेनापि आवश्यकाः सूचनाः प्रसारिताः। अन्ते च क्रीडावार्तासु महिला क्रिकेट एशिया चषक स्पर्धायाः उपान्त्यचक्रे गतरात्रौ भारत बांग्लादेश दलयोः मध्ये समायोजितवे द्वन्द्वे भारतेन बांग्लादेश दलं चत्वारिंशत् धावनांकैः पराभूय एशिया चषक स्पर्धायाः निर्णायके चक्रे स्थानं संप्राप्तम्। दुबई नगरे अन्ताराष्ट्रिय क्रिकेट प्रांगणे समायोजिते एतस्मिन् द्वन्द्वे भारतेन प्रथमं दण्डेन क्रीडयता स्पर्धा विजिता इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट్నం కేంద్రం ప్రసార విశేషాలు ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు వినోబా భావే జయంతి అలాగే శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఇరువురు జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతో ఆరోగ్యం డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం 2వ మరియు ఆఖరి భాగం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 వార్తావ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 8:59 నుండి పాటల పల్లకి ఫోన్ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అనంతరం 11:00 పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 నుండి 12:00 మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. అంశం అమావాస్య చంద్రికలు. 12:10 మధుమంజరి కార్యక్రమంలో మరికొన్ని చిత్రగీతాలు వినవచ్చు. 12:40 హిందీ సినిమా పాటలు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ప్రాణరక్షణ ప్రథమ చికిత్స ఈ అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం కర్ణాటక సంగీతం ప్రారంభమవుతుంది. శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యోజన్ల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు కొన్ని. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో మొదటి అంశంగా శ్రీ కుర్మపు గోవిందరావు డోలు లై విన్యాసం ప్రసారమవుతుంది. చతురస్ర జాతి, త్రిపుర తాళం, ఇంకా ఫిట్నెస్ మంత్ర, వికాసం మున్నగు అంశాలు ఉంటాయి సాయం సమీరం.

తీరంలో. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15కు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం, ఈ అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహర్రావు గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా జానపద గీతం 7:30 నుండి సాంప్రదాయ రేడియో సెట్ల ద్వారా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆట ముగిసేంత వరకు ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా రోజువారీ ప్రసార వివరాలు. 7:30 వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 9:30 స్వరమాలిక చిత్రగీతాలు స్పాట్లైట్. 9:15 ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ధి ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో $100 బిలియన్, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో $50 బిలియన్ మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా

0: సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్ధతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్ధికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడిపి విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడిపి అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో DILRMP 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హైం ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త్ కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త్ కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలన రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో

0: సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ధి, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన, సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఆచార్య వినోబా భావే జయంతి, శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతో ఆరోగ్యం, ఈ అంశంపై డాక్టర్ రమ్యా సదరం గారితో పరిచయ కార్యక్రమం 2వ మరియు ఆఖరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచార వాణి మునగ అంశాలు వినవచ్చు ఉదయ సమీరాల్లో భాగంగా.

ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట. ఈరోజు నేటి మాటలో మనం తెలుసుకోబోయే ప్రముఖ వ్యక్తి స్వాతంత్ర సమరయోధులు, భూదానోద్యమ స్ఫూర్తిదాత ఆచార్య వినోబా భావే గారి జయంతి నేడు. ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆచార్య వినోబా భావే భారతదేశ చరిత్రలో అహింస, సత్యం, సర్వోదయం, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు. మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహిత అనుచరుడిగా గాంధేయ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన ప్రముఖ సామాజిక సంస్కర్తగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అసలు పేరు వినాయక్ నరహరి భావే. 1895 సెప్టెంబర్ 11 మహారాష్ట్రలోని గాగోడే గ్రామంలో ఆయన జన్మించారు. చిన్ననాటి నుండే ఆధ్యాత్మికత, దేశభక్తి, సేవాభావం ఆయనలో బలంగా పెరిగాయి. యువకుడిగా ఉన్నప్పుడే వినోబా భావే సాధారణ జీవితంలోని సుఖాలను పక్కన పెట్టి ఆధ్యాత్మికత, దేశసేవ వైపు ఆకర్షితులయ్యారు. మహాత్మాగాంధీ ఆలోచనలకు ప్రభావితుడై ఆయన సబర్మతి ఆశ్రమంలో చేరడం జరిగింది. గాంధీజీతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించారు వినోబా భావే. సత్యం, అహింస, స్వావలంబన, గ్రామీణాభివృద్ధి వంటి గాంధేయ విలువలకు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఆయన చేసిన కృషి అపారమైనది. వినోబా భావే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది భూదానోద్యమం. 1951 తెలంగాణ

తెలంగాణలోని నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆయన. భూమి లేని పేదలకు భూమి అందించాలనే ఉద్దేశంతో భూస్వాములు తమ భూమిలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా దానం చేయాలని ఆయన కోరారు. ఒక భూస్వామి తన భూమిలో కొంత భాగాన్ని దానం చేయడంతో భూదానోద్యమానికి నాంది పలికింది. అనంతరం వినోబా భావే దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ భూస్వాములను భూమిదానం చేయమని కోరారు. భూదానం మాత్రమే కాకుండా గ్రామాల్లో పరస్పర సహకారం, సమానత్వం పెంపొందించడానికి ఆయన గ్రామ దానోద్యమాన్ని కూడా ప్రోత్సహించారు. సమాజంలో ధనికులు, పేదలు అనే విభేదాలు తగ్గి ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే అవకాశం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయన సిద్ధాంతానికి సర్వోదయం అనే భావన కేంద్ర బిందువు. అంటే సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతి, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం. వినోబా భావే గొప్ప ఆధ్యాత్మిక చింతకులు, రచయిత కూడా. భగవద్గీతపై ఆయన చేసిన గీతాయి వ్యాఖ్యానం ఎంతో ప్రసిద్ధి చెందింది. అనేక భారతీయ భాషలను అభ్యసించి ప్రజలతో వారి భాషలోనే ఆయన మాట్లాడుతూ ఉండేవారు. సరళమైన జీవనం, నిరాడంబరత, స్వయం కృషి, సేవాభావం ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు. వినోబా భావే సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1983లో మరణానంతరం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1982 నవంబర్ 15వ తేదీన మహారాష్ట్రలోని పవనార్లో ఆయన కన్నుమూశారు. ఇవి వినోబా భావే గురించి కొన్ని విశేషాలు.

నేటి మాటలో రెండవ అంశం, ప్రముఖ తెలుగు రచయితగా పేరు పొందిన శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు వర్ధంతి నేడు. ఆయన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో నవంబర్ 9వ తేదీన 1895వ సంవత్సరంలో జన్మించారు. కవి కోకిల అని ప్రసిద్ధి చెందిన తెలుగు కవి ఆయన. రైతు కవి అయిన ఆయనను సింహపురిసిరిగా పండితులు కొనియాడారు. 23 సంవత్సరాల నాటికే ఎన్నో రచనలు చేశారు ఆయన. స్వయం కృషితోనే అనేక భాషలలో పండితులయ్యారు. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారు దువ్వూరి రామిరెడ్డి గారు. మధురమైన మాటలు, ఆయన గంభీరమైన శైలి, అన్నింటికీ మించి రచనా చాతుర్యం చదువర్లను ముగ్ధులను చేస్తాయి. నాటక రచయితగా, చిత్రనళీయం, చలనచిత్ర సృష్టికర్తగా బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరు పేరు సాహితీ పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. పానసాల, కృషివలుడు ఆయన ప్రముఖ రచనలు. 1917లో అనగా ఆయన 22వ ఏటనే సిఆర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణ పతకాన్ని అందుకున్నారు ఆయన. 1918లో ఆయన కావ్యం వనకుమారి విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్య స్పర్ధలో ప్రథమ స్థానం పొందింది. 1929లో విజయవాడ ఆంధ్ర మహాసభ దువ్వూరి గారికి కవి కోకిల బిరుదు ప్రదానం చేసింది. కేవలం 52 సంవత్సరాలు మాత్రమే జీవించి 1947వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన దువ్వూరి రామిరెడ్డి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇవి ఈరోజు నేటిమాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: ఏడంతస్తుల మేడ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతో ఆరోగ్యం ఈ అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం రెండవ మరియు ఆఖరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి.
1: ఆరోగ్యానికి మందులే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాలు తప్పనిసరిగా ఉండాలి, అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ఎలాంటి ఆహారం అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ రమ్య సదరం గారు. వీరితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రమ్య సదరం గారు.
2: నమస్తే అండి.
1: దీనికి ముందు పోషక విలువల గురించి డాక్టర్ రమ్య సదరం గారితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి కార్యక్రమంలోకి వెళ్దాం. ఇంతకుముందు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీన్వా అని చెప్పారు, దీని గురించి తెలుసుకోవడానికి ముందు మాంసకృత్తులు అంటే ఏంటి డాక్టర్?
2: ఇప్పుడు ఎగ్లో మనకి కంప్లీట్ ప్రోటీన్ అనమాట, అన్ని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. సేమ్ అమౌంట్లో మనకి కీన్వాలో ఉంటాయి అనమాట.
1: కీన్వా అంటే
2: కీన్వా కూడా మనకి మిల్లెట్స్ ఉంటాయి కదండి, అలానే ఉంటుంది అది కూడా. ఇట్స్ నాట్ అ మిల్లెట్, కంప్లీట్ ప్రోటీన్. అది అన్నం ప్లేస్లో కీన్వా తింటే చాలా మంచిది.
1: అంటే డాక్టర్ ఇప్పుడు ఒకప్పుడు చిరుధాన్యాలు బాగా తినేవారు, అవి బలం ఎక్కువ, మీరు అన్నట్టుగా ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆరాయించుకునే శక్తి అంత ఎక్కువ ఉండదు, అందువలన వీటిని ఎక్కువ తీసుకోకూడదు అని అంటున్నారు.
2: ఎప్పుడైనా సరేనండి, ఆహారం అనేది అందరికీ ఒకలాగే ఉండదు.

0: ఇప్పుడు మిల్లెట్స్ అనుకున్నాం. మిల్లెట్స్ ఏంటంటే స్లోగా గ్లూకోజ్ మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి చాలా వెయిట్ లాస్ స్ట్రెచెస్ హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అన్ని మిల్లెట్స్ తీసుకోవడానికి ఉండదు. మనకి కొన్ని కోడో మిల్లెట్, బానియాడ్ మిల్లెట్ ఇలా ఉంటాయన్నమాట. అవి తీసుకుంటే గాయిట్రోజన్స్ ఉంటాయి అందులో, థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. రాగి ఇంకా కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్ ఇవి తీసుకోవచ్చు వాళ్ళు. మిల్లెట్స్ అనేవి మీరు అన్నారు డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది అని, అది కూడా కరెక్టే. ఎందుకంటే ఆ ఫైటో కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట, అవి మన బాడీలో అరగాలంటే కనీసం ఎక్కువ టైం పట్టేస్తుంది. సడన్గా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒకటే చెప్తాం, వాళ్ళకి అట్లీస్ట్ 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటే యాంటీ న్యూట్రియంట్స్ అనేవి తగ్గుతాయి, మన డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది, బ్లోటింగ్ అలాంటివి రావు స్టార్ట్ చేసుకున్న తర్వాత.
1: డాక్టర్, ఇప్పుడు చేపలు కానీ అలాగే ఆకుకూరలు అయినా కూరగాయలు అయినా సరే ఏవైనా సరే, అంటే చేపల్లో అయితే చిన్న చేపలు తీసుకోవాలి, కూరల్లో అయితే లేతగా ఉన్నవి తీసుకోవాలి అని అంటారు, ఎందుకని డాక్టర్?
0: పెద్ద చేపలకి చిన్న చేపలకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సీలో అన్ని పొల్యూటెంట్స్ వదిలేస్తున్నారు. ఈ మర్క్యూరీ అనేది ఏంటంటే పెద్ద చేపలు మింగేస్తాయి అన్నమాట, వాళ్ళ కండరాలన్నింటిలోని మర్క్యూరీ ఉంటుంది. మనం పెద్ద చేపలు తీసుకున్నప్పుడు అందులో నుంచి మన బాడీలోకి మర్క్యూరీ అనేది వస్తుంది.
1: మర్క్యూరీ అంటే
0: టాక్సిన్ అనే అనుకోవాలి మర్క్యూరీ అంటే. ఓకే, సో అది మన బాడీలోకి రాకూడదు. మేము స్పెసిఫిక్గా అయితే ప్రెగ్నెంట్ వాళ్ళకి అసలు తీసుకోవద్దని చెప్పేస్తాం పెద్ద సముద్రం చేపలు. చిన్న చేపలు అనుకోండి అవి తినలేవు. అలానే కొన్ని చేపలు ఉంటాయండి, అంటే మనకి సూరలు అంటారు, ట్యూనాస్, సాల్మన్స్, ఇవి అవి కూడా ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, మన కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 అవి తీసుకునేటట్టయితే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సూరలు
1: చేప
0: మనకి బాగానే దొరుకుతాయి, కానీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు అవి తీసుకోవడానికి. నార్మల్గా ఇందులో అయితే ట్యూనాస్ అండ్ సాల్మన్స్ అంటాం, సార్డైన్స్ అని కూడా ఉంటాయి. అవి కూడా మంచిగా అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి, 40 అబౌవ్, వాళ్ళైతే ఖచ్చితంగా మెడిసిన్ లాగైనా తీసుకోవచ్చు. వీక్లీ 1 అయినా తీసుకుంటే మంచిది అన్నమాట.
1: ఆకుకూరల్లో కూడా లేతగా ఉన్నవే తీసుకోమంటారు.
0: లేతగా అని అంటే మనకి కుకింగ్ టైం అనుకున్నాం కదా ఇందాకలా, మనము చూడండి ఆకుకూరలు అనేది జస్ట్ అలా వేయగానే వాటర్ కంటెంట్ అలా వస్తుంది మంచిగా, ఆ వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు
1: అయిపోతుంది.
0: వాటర్ కంటెంట్ మెయిన్ ఎక్కువ ఉంటుంది అందులో. అదే మీరు ఇప్పుడు ముదిరిపోయిన తర్వాత ఏంటంటే వాటర్ కంటెంట్ ఉండదు, అంత న్యూట్రిషనల్ కాంపోనెంట్ అంత ఎక్కువ ఉండదు. దట్స్ ది ఓన్లీ థింగ్ అన్నమాట మనం లేతగా ఉన్నప్పుడు తీసుకోమంటానికి.
1: డాక్టర్, ఇప్పుడు ముందుగా చిన్నపిల్లల విషయానికి వస్తే, పాలు తాగే బిడ్డలకు 8 నెలలు వచ్చాక ఆహారాన్ని ఇవ్వచ్చు, ఆహారం ఇచ్చే ముందు ఎలాంటి లిక్విడ్స్తో మొదలు పెట్టాలి అంటారు?
0: నార్మల్గా అండి 6 మంత్స్ వరకు కూడా తల్లిపాలు అనేవి సరిపోతాయి. 6 మంత్స్ నుంచి ఏవి పెట్టాలి అని అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఈజీగా అరిగేవే చూసుకోవాలి మనం. ఫ్లూయిడ్స్ విషయానికి వస్తే, ఇప్పుడు వెజిటబుల్స్ బాయిల్ చేస్తాం కదండి, ఆ వాటర్ కానీ పప్పు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా చల్లార్చి బేబీకి అనేది ఇవ్వచ్చు అన్నమాట. అందులో ఏమి ఇలా సాల్ట్ కానీ షుగర్ కానీ అసలు ఏం యాడ్ చేయకూడదు ఫ్లూయిడ్స్ విషయం. అలానే నెమ్మదిగా ఫ్రూట్స్, ఇప్పుడు మనం ఆరెంజ్ ఉందనుకోండి, ఆ జ్యూస్ని నెమ్మదిగా ఒక స్పూన్లోకి పిండి షుగర్ అది యాడ్ చేయకుండా ఇవ్వాల్సి ఉంటుంది అలా. అదే ఇంకా సాలిడ్ ఫుడ్స్కి వచ్చినట్టయితే, ఫస్ట్ రైస్ పెడతాము, క్యారెట్స్, పంకిన్, పొటాటో స్మాషెస్ పెట్టడము ఈజీగా అరిగేవన్నమాట. ఇంకా పచ్చివి అప్పుడే వాళ్ళు డైజెషన్ కెపాసిటీ అంత ఉండదండి. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, పీల్ ఆఫ్ చేసి అది మొత్తం బాయిల్ చేసి మంచిగా ప్యూరీ లాగా తయారు చేసి అప్పుడు బేబీకి ఇవ్వాలన్నమాట. సో అలాగా
1: అంటే పాపకైనా బాబుకైనా ఇలాగే ఒకలాగే ఉంటుందా డాక్టర్?
0: పాపకైనా బాబుకైనా చిన్నప్పుడు ఒకలానే ఉంటుందండి. ప్యూబర్టీ ఏజ్ అంటే 12-13 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలకి అనుకోండి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, సో బ్లడ్ లాస్ ఉంటుంది కదా, ఐరన్ ఎక్కువ కావాలి వాళ్ళకి. మగపిల్లలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ డెవలప్ అవుతుంది, బోన్స్ అనేవి గట్టిపడతాయి, కాల్షియం విటమిన్ డి వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. చంటి పిల్లల్లో ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకలానే ఉంటుందండి.
1: ఓకే డాక్టర్. డాక్టర్ అంటే ఇప్పుడు వయసును బట్టి రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా ఉండవలసిన ఆహార పదార్థాలు ఏంటి, ఎంతెంత తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు చిన్నపిల్లలకి ఇందాక మనం
1: మాట్లాడుకున్నాం కదా, వృద్ధులు.
0: అవును, ఇప్పుడు నేను కొత్తగా వింటుంది ఏంటంటే ఈ హార్మోన్స్ వాటికి భయపడి పాలు తీసుకోవడం మానేస్తున్నారు చాలా మంది.
1: ఆవులకి
0: ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల హార్మోన్స్ మళ్ళీ వీళ్ళకి వస్తాయి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మండ్స్ ఉన్నాయనుకోండి, ఇంట్లోనే చక్కగా ఒక 15 ఆల్మండ్స్ అనే

0: ఇవి సోక్ చేసి పీల్ ఆఫ్ చేసేసి 100 ml వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసాం అనుకోండి, ఆల్మండ్ మిల్క్ వచ్చేస్తుంది. మనం ఆ టెట్రా ప్యాక్స్ ది వాడకూడదు. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా తీసుకునే వాళ్ళకి డైరెక్ట్ గా అయినా తినొచ్చు, ఫైబర్ అది వస్తుంది. జ్యూసెస్
1: కానీ ఏమైనా మిక్సీలో వేస్తే దానికి ఉన్న ఫైబర్ పోతుంది అని అంటున్నారు.
0: లేదు, డైరెక్ట్ గా తీసుకుంటారు కొంతమంది. నట్స్, అన్ని నట్స్ పెట్టు, వాల్నట్స్, పిస్తా, ఆల్మండ్స్ అంత సజెస్ట్ చేయ.
1: ఇప్పుడు ఫ్రూట్స్ అనుకోండి డైరెక్ట్ గా తినలేము, ఎక్కువ తీసుకోలేము, జ్యూస్ అయితే తాగుతారు.
0: అలా కాదండి, జ్యూస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్, మీరన్నదే ఫైబర్ ఉండదు కదా. ఎవరికైతే జ్యూసెస్ సాధారణంగా ఎవరికి అడ్వైస్ చేయము తీసుకోమని, ఎందుకంటే మీరు పండు పాలంగా తీసుకున్నప్పుడే దాని బెనిఫిట్స్, ఫైబర్ అనేది మంచిగా వస్తుంది. ఏ పండు తీసుకుంటున్నారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు బనానా ఉందనుకోండి, బనానా అందరూ తినడానికి లేదు. షుగర్ వాళ్ళు తినకూడదు, వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు తినకూడదు, పీసీఓడి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్, అలానే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్న వాళ్ళు. అలా ఏంటంటే ఇప్పుడు పొమోగ్రానేట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తీసుకోవచ్చు, మంచిదే.
1: అంటే డాక్టర్, ఇప్పుడు కొంతమంది ఉపవాసం ఉంటారు, ఆ టైంలో బొబ్బస్కే తెచ్చుకుని ఒక పండు పండు తినేస్తారు. అంటే బాడీకి ఎంత కావాలో విటమిన్స్ అంత తీసుకుంటే సరిపోతుందా, లేదంటే
0: పప్పాయ మొత్తం తినే కన్నా 2-3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఓకే, పప్పాయ మొత్తం తీసుకుని నేను డైటింగ్ చేస్తున్నాను అని అంటే కాదు.
1: అంటే నేను ఏమంటున్నానంటే డాక్టర్, ఒక 50 grams ఇలా తీసుకుంటే సరిపోతుంది బాడీకి. ఇప్పుడు అలా ఎక్కువ తీసుకోవడం వలన కూడా బాడీకి విటమిన్స్ ఎక్కువ అవుతాయేమో, పర్వాలేదండి.
0: పర్వాలేదు కాదండి, ఏది ఎక్సెస్ లో మంచిది కాదు. విటమిన్ ఏ ఫర్ ఎగ్జాంపుల్, అది మనకి లివర్ ఉంటుంది కదా, మనకి మేక మాంసం యొక్క లివర్ ఉంటుంది. చాలా మంది కాజ్యం అని చెప్పేసి అదే తింటా ఉంటారు. అందులో విటమిన్ ఏ మంచిగా ఉంటుంది, కానీ ఎక్సెస్ విటమిన్ ఏ బాడీలోకి వెళ్తే హైపర్ వైటమినోసిస్ ఏ అంటాం అనమాట, అది మంచిది కాదు, దానివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి.
1: ఓకే, ఇంత తినాల్సిన అవసరం లేదు, ఒక చిన్న ముక్క, ఒక 50 grams మనకు
0: అంతే. ఇప్పుడు వాటర్మెలన్ ఉందనుకోండి, అది అంతే. అంటే ఎక్కువ క్యాలరీస్ ఉండవు అందులో, మొత్తం వాటరే ఉంటుంది.
1: ఇప్పుడు అరటిపండు తీసుకుంటే కొంచెం పచ్చిగా ఉన్నది, కొంచెం ముగ్గి ముగ్గినట్టుగా ఉంటే మంచిది అని అంటున్నారు.
0: ముగ్గినవి లేకపోతే ముగ్గడంలో ఏంటంటే, ఇప్పుడు బనానా ఉందండి, అది మీరు తీసుకున్నారంటే క్యాలరీస్ యాడ్ అవుతాయిగా, అలా తీసుకోకూడదు.
1: దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది,
0: షుగర్ ఉంటుంది,
1: బాడీకి షుగర్ ఎక్కువ వెళ్తుంది అన్నట్టుగా కూడా.
0: అది బనానా, అది మనం ఇప్పుడు మీరు అన్నట్టే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే క్యాలరీస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, వాటిలోని ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అది మెయిన్ కాన్సెప్ట్ అంతే.
1: ఓకే డాక్టర్, ఇప్పుడు యువత ఎక్కువగా జిమ్ కు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఏంటంటే వెయిట్ తగ్గాలని చెప్పి ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ వాడుతున్నారు డాక్టర్. అంటే జిమ్ కు వెళ్ళిన వాళ్ళే కాదు, ఎక్కడెక్కడ చాలా చోట్ల రోడ్ల మీద కూడా పెట్టి ఇవి వాడండి వెయిట్ తగ్గుతారు అని, ఇది మంచిదే అంటారా?
0: కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, అంటే మనం చెక్ చేసుకోవాలి అది మంచి బ్రాండెడ్దా కాదా అని చెప్పేసి.
1: ప్రోటీన్ పౌడర్ అంటే అసలు అందులో ఏముంటాయి డాక్టర్, అసలు ఏం కలుపుతారు?
0: కలపడం అంటే దేని నుంచి ఆ ప్రోటీన్ తయారవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం.
1: ప్రోటీన్స్ అంటే ఏంటి, బాదం నుంచి తీస్తారా, లేదంటే ఏమైనా నట్స్ కలుపుతారా, లేదా
0: ఏదైనా అవ్వచ్చు, అది ఏదైనా అది
1: మనకి తెలియదా?
0: తెలుస్తుంది, అదే అంటున్నాను, యూ హ్యావ్ టు చెక్ ద. ఇప్పుడు మనకి లేబులింగ్ ఇస్తారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ అన్నానా, ఎప్పుడైనా సరే ఏ ఫుడ్ అయినా సరే నేను స్ట్రెస్ చేస్తాను ఏంటంటే లేబుల్ చెక్ చేయాలి మనం. లేబుల్ మీద మనకి ఇంగ్రీడియంట్స్ ఇస్తారు.
1: అదే నేను అడుగుతున్నాను డాక్టర్, అంటే ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోటీన్ మంచిదని
0: అలా కాదు. మనకి వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వే ప్రోటీనే ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇన్ఫాక్ట్ అయితే నేను కొంతమందికి ఏంటంటేనండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కూడా చెప్తాను. ఇదే ఇప్పుడు మనం ఏంటి, వాల్నట్స్, ఆల్మండ్స్, దట్స్ మిక్స్ ఆఫ్ ఇదన్నమాట. అందులోనే మనం సోయాబీన్స్ ఉంటాయి కదా, నట్స్, ఇంకా ఇప్పుడు ఫిందాల్ ఫ్లాక్స్ సీడ్స్ అవి అనుకున్నాం, అవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని, ఇందాక మనం ఆల్మండ్ మిల్క్ అనుకున్నామా, ఆ ఆల్మండ్ మిల్క్ లో రోజుకి ఒక 1 or 2 spoons అది యాడ్ చేసుకుని, ఇది మెయిన్ గా వెయిట్ గెయిన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం అనమాట.
1: వెయిట్ లాస్ వాళ్ళకైతే,
0: వెయిట్ లాస్ వాళ్ళకి అసలు యాక్చువల్లీ ప్రోటీన్ సప్లిమెంటేషన్ జిమ్ కి వెళ్ళి ఎక్సెస్ వర్కౌట్స్ చేస్తే తప్ప అవసరం ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ప్లేస్ లో కీన్వా ప్లస్ ఈ ప్రోటీన్ రిచ్ కర్రీస్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది, ఇంకా వాళ్ళ ప్రోటీన్ సప్లిమెంటేషన్ కూడా అక్కర్లా.
1: ఇప్పుడు కీన్వా అనేది ఈ రాగులు, సజ్జలు, కొర్రలు దాంట్లోకి వస్తుందా డాక్టర్?
0: కాదండి, మిల్లెట్స్ వేరు, కీన్వా వేరు, చూడడానికి ఒకలాగా ఉంటాయి. అది
1: వయసు పైబడిన వారు అలాగే వృద్ధులు వీరి విషయంలో అయితే ఆకలి తగ్గడం లేదా తిన్నా అరగకపోవడం, మరి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? 3 పూటలా తినొచ్చా వాళ్ళు?
0: ఖచ్చితంగా మెటబాలిజం జీర్ణశక్తి అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుందండి.

0: వాళ్ళు 3 పూట్ల తీసుకోవాలి, కానీ
1: కొంచెం
0: బ్రేక్ఫాస్ట్ కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసి 11 o'clock మళ్ళీ కొంచెం ఏదో ఫ్రూట్ తినడము, మధ్యాహ్నం బ్రౌన్ రైస్ ఏదో ఒక కర్రీ తీసుకోవడం, సాయంత్రం పూట ఈ టీ కాఫీ ఇలా కాకుండా బెల్లంతో చేసిన పప్పుండలు, నువ్వులుండలు కానీ లేదంటే మకానా ఉంటాయి అవి తీసుకోవడము, అలాగే 7 or 8 కల్లా డిన్నర్ ఫినిష్ చేయడం. అలా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి, ఒకేసారి ఎక్కువ కాకుండా.
1: అంటే మెత్తని జావలాగా చేసుకొని ఈ కూరగాయలను పచ్చళ్ళలాగా మెత్తగా చేసుకొని తింటే తొందరగా అరుగుతుంది అంట.
0: అది డెంటిషన్ బట్ అండి, బాగా ఏజ్డ్ వాళ్ళకి పళ్ళు
1: అంటే పళ్ళ సమస్య లేకపోయినా జీర్ణ సమస్య ఉన్న వాళ్ళు ఇలా మెత్తగా చేసుకొని తింటే
0: యూజ్ ఉంటుంది. కాకపోతే అది మెయిన్ ప్రాబ్లం నాన్ వెజిటేరియన్ వాటితో వస్తుంది. ఇప్పుడు మటన్ పెట్టామనుకోండి, ఈజీగా అరగదు వాళ్ళకి. కైమాలాగా చేసి పెట్టమని చెప్తాము, అది బాగా కుక్ చేసి పెడితే మంచిదే, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఫిష్తో ప్రాబ్లం రాదు, ఎందుకంటే అది ఆబ్వియస్లీ ఈజీగానే డైజెస్ట్ అవుతుంది.
1: ఇప్పుడు వయసు పైబడిన వారు ఆహారాన్ని తగ్గించి తీసుకుంటే వాళ్ళ శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందుతాయంటారా?
0: మనం తీసుకునే తక్కువ అమౌంట్లోనే లెస్ క్యాలరీస్ ఉండేవి తీసుకోవాలి, పోషక విలువలు ఎక్కువ ఉండేవి తీసుకోవాలి. మీరు 1 cup ఆఫ్ మకానా తీసుకున్నారనుకోండి, దాంట్లో బోల్డ్ పోషకాలు వస్తాయి, మీరు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, ఆ తక్కువలోనే ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది.
1: డాక్టర్, ఇప్పుడు లావుగా ఉన్నాను, బరువుగా ఉన్నాను, తగ్గాలి అనుకున్న వారు ఫుడ్ తగ్గిస్తారు, అలా కాకుండా అసలు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
0: 3 major meals, 3 minor meals తీసుకోవాలి. ఈ మైదా, షుగర్, స్వీట్స్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి, కూల్ డ్రింక్స్ ఇవి కూడా ఇందులో ఎక్కువ షుగర్ ఉంటుంది వాటిలో, అలాంటివి కాకుండా చిన్నగా వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి రావడం, లేదంటే కీన్వా మిల్లెట్స్ కానీ, అండ్ కర్రీ ఎక్కువ తీసుకోవడము, రైస్ క్వాంటిటీ తగ్గించుకోవడం. నైట్ టైం అనుకోండి పుల్కా అని అంటారు చపాతి, కొంతమంది ఏంటంటే టిఫిన్ నైట్ అంటారు. టిఫిన్ ఇప్పుడు మేడం నేను రోజు టిఫినే చేస్తున్నాను కానీ నేను వెయిట్ తగ్గట్లేదు అంటారు, టిఫిన్లో క్యాలరీస్ ఉండవా? ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు పెసరట్టు తిన్నారనుకోండి, అలానే పూరి తిన్నారనుకోండి, కానీ నేను టిఫినే తిన్నానంటే అందులో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, అలా కాదు. సో నైట్ టైం ఏంటంటే మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీస్ ఒక 2, కర్రీ లేదు అని అంటే ఏది, ఇప్పుడు దలియా ఉంటుంది.
1: దేంతో డాక్టర్?
0: దలియా ఎర్రనూకు ఉంటుందా, ఎర్రనూకు ఉప్మా అలాగా, అందులో ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే నూక ఏదైతే మనం వేస్తున్నామో క్వాంటిటీ తగ్గించేసి వెజిటబుల్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ యాడ్ అవుతాయి, మీకు ఆకలి అంతగా వేయదు, క్యాలరీస్ తగ్గుతాయి.
1: చికెన్ మంచిదంటారా, మటన్ మంచిదంటారా?
0: చికెనే మంచిదండి. మటన్ అయితే నేను పూర్తిగా అవాయిడ్ చేయమంటాము, అంటే హెల్త్ కండిషన్స్ ఉండే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఒబేసిటీ ఎక్కువ ఉన్నా, ఎందుకంటే దాంట్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది.
1: అంటే నాటుకోడి అయితే మంచిదే కానీ ఈ బాయిలర్ కోడి మంచిది కాదు అని అంటున్నారు కదా?
0: ఏదైనా అది పెరిగిన పరిసరాలు బట్టి ఉంటుందండి. మనం కోల్డ్ అనేది ఇప్పుడు ఫామ్ లో చూస్తే డంప్ చేసి పెడతారు, అండ్ వాటికి కొంచెం ఎక్కువ పెరగాలి అని చెప్పేసి ఈవెన్ వాటికి కూడా కొన్ని ఫీడ్స్ అలా ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి. అదే నాటుకోడి అనుకోండి, న్యాచురల్గా పెరుగుతుంది అది, నార్మల్గా ఈ గ్రెయిన్స్ అవి తిని. సో అదొక్కటే డిఫరెన్స్. అది
1: అంటే కొంతమంది మలబద్ధకం ఉన్నవారు రాత్రిపూట ఆముదం తీసుకుంటే ఉదయానికి మల విసర్జన సాఫీగా జరుగుతుంది అని చెప్పి తీసుకుంటున్నారు, ఇది మంచిదే అంటారా?
0: అస్సలు కాదండి. ఓకే, ఆముదం అవన్నీ పాత ట్రెడిషనల్ మెథడ్స్. వాటర్ ఇంటేక్ మినిమం 3 to 4 liters రోజులో ఉండాలి. ఫైబర్ కంటెంట్, మీకు ఇంకా ప్రాబ్లం ఉంది కాన్స్టిపేషన్కి, ఇప్పుడు లాక్టులో సిరప్స్ వస్తాయి, లేదంటే మనకి ఇప్పుడు మంచిగా ఈ పొట్టు అనుకున్నాం ఇందాకలా, ఆ పొట్టునే మనకి పౌడర్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు హస్క్ అంటే ఇప్పుడు ఈ వీట్ మీద ఉంటుంది కదండి హస్క్, గోధుమలు వాటి మీద, అది మనకి పౌడర్ ఫామ్లో వస్తుంది అనమాట. అది చక్కగా నీళ్ళల్లోనే ఒక 1 glass వాటర్ తీసుకొని 2 scoops యాడ్ చేసుకొని నైట్ తాగారనుకోండి, మార్నింగ్కి కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది.
1: ఓకే డాక్టర్, చాలా మంచి విషయాలను చెప్పారు. మా ఆకాశవాణి స్టూడియో తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ రమ్య సదరం గారు.
0: నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతో ఆరోగ్యం ఈ అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం 2వ మరియు ఆఖరి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం.

బాపూజీ మదిలో కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ తలెత్తుతూ ఉండేవి. అవేంటంటే, మన ప్రపంచం ఎప్పుడు ఇలా హింసాత్మకంగానే ఉంటుందా? ఎల్లప్పుడూ దారిద్ర్యం, లేమి, క్షుద్భాత తప్పదా? మనకి మతంలో అకుంఠితమైన విస్తృతమైన విశ్వాసం కలుగుతుందా? లేక ప్రపంచం ఇలా నాస్తికంగానే ఉంటుందా? సంఘ వ్యవస్థలో మార్పు ఉండాలా? ఉండాల్సి వస్తే ఆ మార్పు ఎలా సాధించాలి? యుద్ధం ద్వారానా, లేక విప్లవం ద్వారానా, లేదా ఆ మార్పు శాంతియుతంగా వస్తుందా? ఇవన్నీ గాంధీజీ మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉండేవి. మరి వాటికి ఆయన సమాధానాలు? రేపటి అహింసా ప్రపంచం సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది, ఉండాలి కూడా. అది ప్రథమ కర్తవ్యం, ధర్మం. దాని నుంచి మిగతా లాభాలన్నీ వాటంతటవే వస్తాయి. అది గగన కుసుమంలా కనిపించవచ్చు, కానీ ఆచరణ యోగ్యం కాని విషయం మాత్రం కాదు. దానిని సాధించవచ్చు, దానికోసం ఇప్పుడే పాటుపడడం మొదలుపెట్టాలి. వ్యక్తులు, వర్గాలు, జాతులు, వివిధ దేశాలు కూడా అహింసా మార్గం, ప్రేమతత్వం అనుసరించాలి. మరి గాంధీజీ దృష్టిలో మంచి ప్రపంచం అంటే కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రపంచం మాత్రమే కాదు. బలవంతుడు బలహీనుణ్ణి అనగదొక్కని, మతం, కులం, ప్రాంతం పేరుతో మనుషులు విడిపోని సమాజం కావాలి. ఆయన చెప్పిన అహింసే అత్యున్నతమైన ధర్మం అనే భావన రేపటి ప్రపంచానికి ఎంతో అవసరం. యుద్ధాలు, ద్వేషం, హింసకు బదులుగా సంభాషణ, సహనం, పరస్పర గౌరవం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని గాంధీజీ భావించారు, సూచించారు. అలాగే సత్యం ఆయన జీవితానికి పునాది. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలోనూ నిజాయితీ ఉంటేనే సమాజంలో విశ్వాసం పెరుగుతుందని ఆయన నమ్మకం. గాంధీజీ కలల ప్రపంచంలో గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, శ్రమకు తగిన గౌరవం ముఖ్యమైనవి. ప్రకృతిని విచ్చలవిడిగా దోచుకోకుండా అవసరానికి తగినంత మాత్రమే వినియోగిస్తూ భవిష్యత్ తరాలకు వనరులను సమకూర్చాలని ఆయన ఆలోచనలు సూచిస్తాయి, నడిపిస్తాయి. అందుకే రేపటి ప్రపంచం కోసం మార్పు ఇతరులలో కాదు, మనలోనే ముందుగా మొదలవ్వాలి. మన మాటల్లో సత్యం, మన ప్రవర్తనలో అహింస, మనసులో దయ, సమాజం పట్ల బాధ్యత ఉంటే గాంధీజీ కలల ప్రపంచానికి మనం ఒక అడుగు దగ్గరవుతాం.

గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు వింటారు. అంశం అమావాస్య చంద్రికలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

పై జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటవ భంజని రాసరతే జయ జయ కే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే క్షణ క్షణ క్షణ క్షణు

మురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళితమిడిద మనోహర గుంపిత రంజిత శైలని పుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ శృంగణ సంభృత కేలి భృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని

ఇంతవరకు మీరు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ప్రసార ముఖ్యాంశాలు వింటారు. ఈ ప్రసారంలో 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 11:00 నుండి 12:00 వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు వింటారు. అంశం అమావాస్య చంద్రికలు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రాణరక్షణ ప్రథమ చికిత్స, ఈ అంశంపై శ్రీమతి డివి బానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో

0: ఆకాశవాణి
1: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్ ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరుచేయడం, డంపింగ్ యార్డ్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ, స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ధి చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర, స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం, గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఆకొంటి శ్రీనివాస రాజారావు గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరి సూర్యప్రసాద్. ముందుగా వినతాసుత వాహన జయంతసేన రాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళంలో.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధన్యుడెవ్వరో మలయ మారుత రాగంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన ఆదితాళం.

0: ఇంతవరకు మీరు ఆకొండి శ్రీనివాస రాజారావు గానం విన్నారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ మావుడూరి సూర్యప్రసాద్. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నా.

0: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు. పాటల పల్లకి ఫోర్ని లైవ్ కార్యక్రమానికి ఇది సమయం. మరి ఈరోజు వాతావరణం ఎంతో కూల్గా, హాయిగా, ప్రశాంతంగా ఉంది కదండి. మరి ఇలాంటి వాతావరణంలో శ్రోతలు కూడా మంచి మంచి పాటలు కోరి వింటారని ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 272 244, మరొక ఫోన్ నెంబర్ 0891 272 288. మరి శ్రోతలు కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా?

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు రాజు అండి, కాకి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి రాజు గారు.
1: దేవుళ్ళు సినిమా నుంచి పాట కావాలి.
0: దేవుళ్ళు సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: మహాకనకదుర్గ విజయ కనకదుర్గ పాట ఉంటుంది మేడం.
0: సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: భక్తిని రవికుమార్ శ్రీగోకుళం జిల్లా వజ్రపూర్తి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: రాధాకృష్ణ చిత్రం నుంచి ఎస్ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాటిన పాట కావాలి మేడం.
0: ఏ పాట అండి?
1: టైటిల్ సాంగ్ మేడం, రాధా.
0: అలాగేనండి.
1: ఆ పాట మేడం.
0: అలాగేనండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: వెల్కమ్.

0: హలో
1: హలో నమస్తే అమ్మా.
0: నమస్కారం అండి.
1: నేనమ్మా కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానమ్మా. పలకా సత్యనారాయణ.
0: సత్యనారాయణ గారు చెప్పండి.
1: నాకు శుభోదయం చంద్రమోహన్ గారు నటించే సినిమాలో అండి కంచికి పోతావే కృష్ణమ్మ అనే పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

మనసు దాచుకోక బుల్లెమ్మ, మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోక బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్త.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు వింటారు. అంశం అమావాస్య చంద్రికలు. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర. అమ్మా,
0: మాణిక్యాలరావు గారు చెప్పండి.
1: నాకు మనుషులు మట్టి బొమ్మల సినిమాలోని నీలో విరిచిన అందాలనే సాంగ్ వేయండి అమ్మా.
0: అలాగేనండి.
1: ఓకే అమ్మా, ధన్యవాదాలు.
0: నమస్తే అండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు యల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు గుడిగుంటల సినిమా నుంచి ఘంటసాల గారి పాడారమ్మ జన్మ మెత్తిత్తురా అనుభవించేతురా పాట వినిపించండి అమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా. నమస్తే అమ్మా. నమస్తే అండి.

0: హలో, పాఠాల పల్లకి
1: హలో, సాంగ్ కావాలండి.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: అనంతపూర్ నుంచి మహేష్ అండి నా పేరు. ప్రేమసాగరం మూవీ సాంగ్ వచ్చి చక్కనైనా ఓ చిరు గారు.
0: అలాగేనండి మహేష్ గారు, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

0: ఈ ప్రసారంలో ఈ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. హలో, పాటలపల్లికి నమస్తే అండి.
1: మేడం, అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి. మేడం,
0: మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. హలో,
1: ఆదిత్య 360.
0: మీ వాయిస్ వినబడడం లేదండి, బ్రేక్ అవుతుంది.
1: ఆదిత్య 369 మేడం.
0: ఓకే,
1: అందులో వచ్చేసి జానవులే నేర జానవులే సాంగ్ నిర్పించండి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి ప్రసాద్ గారు.
1: జీవిత చక్రం చిత్రంలో మధురాతి మధురం, మన ప్రేమ మధురం పాట వేయండి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి. చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం. మీ పాటలు అవి ఉత్సాహంగా అలుగుతున్నాము.
0: చెప్పండి.
1: నా పేరు మెస్సా రమణ, ఎల్మెస్లీరా, పెద్దపల్లి జిల్లా అనకాపల్లి.
0: రమణ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
1: మేడం, గరణమోడ్ సినిమాలోనూ, కిటికీలు తెరిచిన చిట్టపరిచిన కన్నా పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వేస్తాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: శ్రోత కోరిన పాట వినే ముందు చిన్న వాణిజ్య విరామం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

हेलो हेलो हेलो हेलो।

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి.
1: నా పేరు కృష్ణ, తర్వాత నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: నిర్దోష సినిమాలో మహిళల పాట కావాలండి.
0: అలాగేనండి, మీరు కోరిన విధంగా నిర్దోషి చిత్రం నుండి ఈ పాట వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఈ ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు వింటారు. అంశం అమావాస్య చంద్రికలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఈ కార్యక్రమం అనంతరం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కొనసాగుతుంది.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ

0: వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి, సేకరించి, రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సార్, మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్.
1: యా నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
0: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
1: అంటే మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కానీ, వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు, ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది, అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డుల్లో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
0: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
1: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
1: ప్రధాన మార్పులు చూసుకుంటే గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్

0: ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు, మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఎస్డబ్ల్యూఎం 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మ్యాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర ఎదురయ్యేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి. అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతటితో తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు, ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి, అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు, అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలను ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది 4వది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోనూ వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్ రీయూజ్ అండ్ రిడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను, 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి, గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగుల డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ

0: దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలేమిటంటారు?
1: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దాని సంబంధిత ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల్లో నిరంతర అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
0: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
1: ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తది మరియు పడిచెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్పలేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
0: సార్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
1: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మనం వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించగలిగినవి ఉంటాయి. కొన్నిటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి పునర్ ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీని వల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటి తగ్గుతుంది.
0: సార్, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
1: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, మెటల్, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీని వలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
0: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
1: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
0: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయత్ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చెత్త నిర్వహణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
0: సార్, చెత్తను కేవలం ల్యాండ్ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026 లో దానికి బదులుగా ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడంతో పాటు భూమి వృధా కూడా తగ్గుతుంది. అంటే గతంలో ఒక మున్సిపాలిటీలో 10 లక్షల మంది జనాభా ఉంటే దానికి సంబంధించి పదుల సంఖ్యలో ఎకరాల భూమి, 30 నుంచి 50 ఎకరాల భూమి అక్కడ వచ్చేటువంటి సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఉండేది. అయితే దీని వలన మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తున్నామో, అదేవిధంగా రీసైక్లింగ్ చేస్తున్నామో, దాని

0: మళ్ళా జీరో ల్యాండ్ ఫిల్. జీరో ల్యాండ్ ఫిల్ అంటే ల్యాండ్ అంటే మనం నిల్వ చేసేటువంటి చెత్త పరిమాణం అనేటువంటిది తగ్గుతూ పోతుంది. దాదాపు తక్కువ భూమిలో తక్కువ భూమితోనే మనం ఈ డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ల్యాండ్ ఫిల్స్ కావచ్చు, టేకప్ చేసేటువంటి ఉద్దేశంతో చెత్తను రీసైక్లింగ్ చేయడం, కంపోస్టింగ్ చేయడం, మరి వ్యర్థాల నుంచి ఇంధనం లేదా శక్తిని తయారు చేయడం అనేటువంటిదే ఈ జీరో ల్యాండ్ ఫిల్లింగ్ కాన్సెప్ట్.
1: సరే, లెగసీ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న పాత చెత్త కుప్పలను తొలగించి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు?
0: అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నప్పటికీ గతంలో ఇంత ఖచ్చితత్వంగా ల్యాండ్ ఫిల్ ని తగ్గించాలి, జీరో ల్యాండ్ ఫిల్ వైపు వెళ్ళాలి అనేటువంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాల నుంచి సేకరించబడినటువంటి చెత్త కుప్పలు కుప్పలుగా పర్వతాల వలె ఉండేటువంటి చెత్తను ఇప్పుడు బయో మైనింగ్ మరియు బయో రెమిడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ పాత చెత్తను వేరు చేసి దాని నుంచి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ కు, దానివల్ల వచ్చేటువంటి మట్టిని రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ఏదైతే లెగసీ వేస్ట్ ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమి ఉంటుందో ఆ భూమినంతా కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం.
1: సార్, కొత్త రూల్స్ లో ల్యాండ్ ఫిల్లింగ్ పై రిస్ట్రిక్షన్స్ ఎందుకు విధించారు? ఏ రకమైన వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కు పంపకుండా చూడాలంటారు?
0: రీసైకిల్ చేయడానికి వీలున్నటువంటివి అంటే మంటల్లో కాల్చదగిన లేదా కంపోస్ట్ చేయదగిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్ కి పంపరాదు. కంపోస్ట్ చేయగలిగిన దాన్ని ఎరువుగా మార్చగలిగిన దాన్ని ఖచ్చితంగా ఎరువుగా చేయాలి, రీసైకిల్ చేయగలిగిన దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపోస్ట్ యార్డ్కి పంపించి ల్యాండ్ ఫిల్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టారు. దీని వలన ఒకటి సహజ వనరులపైన భారం తగ్గుతుంది, రెండోది రీసైక్లింగ్ ఎకానమీలో రీసైక్లింగ్ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది. దానివల్ల మనకి వ్యర్థాల యొక్క నిర్వహణ భారం కూడా తగ్గుతూ ఉంటుంది. కేవలం ఎటువంటి ప్రయోజనానికి ఉపయోగపడని పూర్తిగా నిర్వీర్యం చేయలేనటువంటి ఇనర్ట్ వేస్ట్ అవశేష వ్యర్థాలను మాత్రమే ల్యాండ్ ఫిల్ కి అనుమతించాలని చెప్పి SWM రూల్స్ 2026 చెప్తుంది.
1: సార్, వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏమిటి? వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు?
0: యా, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది ఒక అధునాతన కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా విరివిగా ఉపయోగపడుతున్నటువంటిది. అయితే భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కాకినాడ, కడప మరియు నెల్లూరు నగరాల్లో కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలు కాని పొడి చెత్తను దహనం చేయడం ద్వారా లేదా జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం ద్వారా విద్యుత్ లేదా ఇంధనం తయారు చేయడాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటారు. ఈ ప్రక్రియలో మనం మున్సిపాలిటీల నుండి లేదా స్థానిక సంస్థల నుండి వచ్చేటువంటి చెత్తను మండించడం ద్వారా వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ హీట్ ఎనర్జీని మనము స్టీమ్ గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ ని రొటేట్ చేయడం ద్వారా మన విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో వాయు కాలుష్యం వెలువడకుండా అధునాతన ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఎఫ్ గ్యాస్ ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడడం ద్వారా అటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ చెత్త నుండి మనం శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
1: సార్, దొంతాలి ప్రాంతంలో ప్రతిపాదించిన 12 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరంలోని ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చంటారు?
0: యా, నెల్లూరు నగరానికి ప్రతిపాదించినటువంటి 12 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు కాన్సెప్చువల్ ఫేజ్ అయి గ్రౌండింగ్ ఫేజ్ కి సిద్ధంగా ఉంది. సో త్వరలోనే ఆ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీని వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి 360 టన్నుల చెత్తతో పాటు పరిసర మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల నుండి మొత్తంగా ప్రతిరోజు 400 టన్నులుగా వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు ఉపయోగించి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
1: సార్, కొత్త నిబంధనలలో ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారు? దీని వల్ల వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఎలా పెరుగుతుందంటారు?
0: ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ వ్యవస్థ వలన ముఖ్యంగా ఈ చెత్తను తరలించేటువంటి వాహనాల యొక్క కదలికలు, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నిర్వహణ యొక్క వివరాలు, ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క పనితీరు, అదేవిధంగా రియల్ టైం బేసిస్ లో పర్యవేక్షించడానికి డిజిటల్ పోర్టల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, అదేవిధంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అవినీతికి తావుండదు, మరియు ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: సార్, మీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 3 ISO సర్టిఫికేషన్

0: లైసెన్స్ లభించాయి సార్. మరి వీటి ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటారు?
1: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతం కంటే ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు దాదాపు 195,000 గృహాల నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 200 వెహికల్స్ ద్వారా ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్షన్, అదేవిధంగా 6 బిగ్ కాంపాక్టర్స్ ద్వారా సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు గృహాల నుండి, వాణిజ్య సముదాయాలు ఉండేటువంటి చెత్తను ఊరి బయటకి పంపిస్తూ, అక్కడ ఈ మధ్య కాలంలోనే మొదలుపెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ వెట్ వేస్ట్ ని కంపోస్ట్ ద్వారా, అదేవిధంగా డ్రై వేస్ట్ ని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి పంపించడం ద్వారా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది సజావుగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. అందుకే ISO సర్టిఫికేషన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు. అంతేకాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రకటించినటువంటి నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, దేశ స్థాయిలో 9వ ర్యాంకు కూడా ఇవ్వడం జరిగింది.
0: సార్, కార్యక్రమంలో చివరగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పరిశుభ్రమైన మరియు వ్యర్థరహిత సమాజం కోసం మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మన భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పౌర స్పృహతో నెల్లూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచడంలో మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
0: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపరించి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
1: థాంక్యూ, ధన్యవాదాలు.
0: ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటలపల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: రాజేంద్ర కుమార్ కాకినాడ దేవమూర్తాలి అమ్మ.
0: చెప్పండి.
1: అదే అమ్మ, మళ్ళీ చేసిన దాంట్లో వంశాల పాట ఏమన్నా అంటారు మేడం?
0: అలాగేనండి. ఏ పాట అండి? ఏ పాట అండి?
1: ఎక్కడ ఉన్నా నీ సుఖాన్ని కోరుకున్న పాట ఏం మేడం?
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: అది

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గవర్పల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు గుళ్ళేపాకలో కథ నుంచి గంటసాల గట్టి పాడారమ్మా, ఒంటరి అయిపోయాను ఇంటికి ఏమని పునః పాట వినుకుంటానమ్మా.
0: అలాగేనండి, మీరు కోరిన పాట.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో
1: హలో నమస్తే సుమతి మేడం గారు.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: అది బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి, చెప్పండి.
1: నా పేరు శుభలక్ష్మి అండి, నేను క్రాఫ్ట్ నుంచి చెప్తానండి. నాకు శ్వాస వచ్చిన సినిమా లేదండి, శుభ్రీశ్వరి అనే పాట కావాలండి. ఈ పాట ముందుగా మీకోసం, తర్వాత రేడియో శ్రోతల అందరి కోసం అండి.
0: అలాగేనండి, శుభలక్ష్మి గారు పాట వస్తుంది, వినండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషడ్యం మందరం. ఆ

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు కామేశ్వరి అండి, అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కామేశ్వరి గారు.
1: రహస్యం చిత్రంలో శ్రీలలిత శివజ్యోతి పాట వినిపించండి.
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.
2: కనుల నిండు భక్తి

0: హలో హలో, పాటల పల్లకి. హలో హలో,
1: శ్రీనివాసన్నా గారు
0: చెప్పండి.
1: సీతారామ కళ్యాణ చిత్రంలో కాలంలో తీసుకున్నాం ఆ పాట కావాలండి.
0: తప్పకుండానండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ మొదలుపెట్టినా అండి.
0: సరేనండి, మీరు కోరినట్లుగా సీతారామ కళ్యాణ్ నుంచి ఈ పాటని వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: కాలింగ్ ఫ్రమ్ వనస్పల్లిపురం హైదరాబాద్ అండి.
0: మీ పేరు?
1: బాలాజీ అండి.
0: బాలాజీ గారు చెప్పండి.
1: వాణి జయరాం ఎస్పీ బాలు గారు పాడిన శృంగార రాముడు చిత్రంలో వస్తానన్నావు వస్తే చూస్తానన్నాను ఈ పాట వేయండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.

నేను వచ్చి చూశాను పిచ్చిదాని కంగారంతా, ముందే వచ్చి చూశాను మగాడు ముందే రావాలి, ఆడది వచ్చి చేరాలి అప్పుడు.

0: ఇంతవరకు మీరు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమానికి స్వరాహ్వానం. అంశం అమావాస్య చంద్రికలు. అమావాస్య అంటే మనం వెంటనే కాళరాత్రి అనుకుంటాం. కాళరాత్రి అంటే ఏమిటి? ఆకాశం నిర్మలంగా ఉండాలే కానీ మబ్బు తునకలు చుక్కలు ఇంతే. చంద్రుడు కనబడతాడా? కనబడ. ఆ చంద్రుడు ఉండి మనకు కనబడడు, దాన్ని మనం అమావాస్య అంటాం. మరి అమావాస్యలో చంద్రకళ కనబడినప్పుడు చంద్రికలు అంటే ఆ చంద్రకళల యొక్క సమూహం. అబ్బా ఎలా చూడాలి? ఏమిటి అంటే ప్రతి చీకటి రాత్రి కాళరాత్రి అనేయచ్చు, కానీ చంద్రకళ కనిపించని అమావాస్య రాత్రికంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది. అది 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఆ రెండక్షరాల పేరుని ప్రయోగించారు. అలాగా

చంద్రకళ కనిపించని అమావాస్య రాత్రిని కుహురాత్రి అంటారు. మనకి కుహు అని ఒకసారి రాగానే పక్కన ఇంకొక కుహు పెట్టు చెట్టు కొమ్మల్లోంచి కోయిల కోత అవుతుంది. ఇది చెట్టు కొమ్మల కోయిల కోత కాదు, ఆకాశం కొసకొమ్మల్లోంచి చీకటి ఆవరించినప్పుడు. అది కూడా ఓ కళేనా అంటే చంద్రకళ కనిపించని కటిక అమావాస్య. అప్పుడు ఏమొస్తాయండి, మాటలే రావు, కంటికి దారి కనబడదు, అవన్నీ మామూలుగా అనుకునే వాళ్ళకి. మహాభావుకులకి అలా ఉండదు. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో మాటల్లో చెప్తే ఇంకేం.

0: అవమానించాలా?
1: నా జన్మ చరితార్థమైంది.
0: మరి నా జన్మ రారాని నా కోరిక చెల్లించు, కడసారి కోరిక.
1: సమరదీక్షితులకి ఇది సముచితం కాదు. క్షణికమైన కామానికి నీ ఆశయాలు మన జీవితాలు బలిచేస్తారా? వద్దు వద్దు. అదిగో అరుణోదయం అవుతున్నది. రాచిది చాంగర పాల భాగాన రక్త తిలకం చుట్టుకొని మానవుల్ని కర్మవీరుల్ని చేస్తున్నది ప్రభు. మీ ఆశయ సిద్ధికి సన్నిధులై బయలుదేరండి. రండి, తండ్రికి దగ్గ కొడుకులై అత్తగారికి వీర మాతృత్వము, నాకు వీర పత్నిత్వము ప్రసాదించండి. రణములో తొడగొట్టి రాగోల బట్టి వీర విక్రమ కళా విస్మూర్తి మీర చిరకీర్తి సౌధాలు సృష్టించు మనకు మన గాథ భారతాంనాయం.

0: గౌరవమే వీరుల గీతాజయం.
1: అది కుహూరాత్రి అంటూ మొదలయ్యే ఈ సాహిత్యంలో పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడు తన పత్ని మాంచాల దగ్గరకు వీర తిలకం దిద్దించుకోవడానికి వెళ్ళి కాస్త ప్రేమ కలాపం సాగించేసరికి అతన్ని యుద్ధోన్ముఖుణ్ణి చేయడానికి వీర మాంచాల వీర పత్నిత్వానికి చిహ్నంగా గీతం ఆరంభంలో విరహం, ఆ తర్వాత సమరం. ఇది అమావాస్యకి సంబంధించి ఆ ముందు ఉండే కళ ఏదైతే ఉందో కుహూరాత్రి అని మల్లాదివారు వాడారు. అయితే ఇంకో మాట కూడా ఉంది, అమావాస్యకి ముందొచ్చేది చతుర్దశి, దాన్ని సినీవాలి అన్నారు. దీనికి ఒక చిన్న సాహిత్య కథనం కూడా ఉంది. ఆధునిక సాహిత్యంలో ఉన్నవాళ్ళందరికీ తెలుస్తుంది, కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ఓ కావ్యమాల తయారు చేస్తూ ఆ రోజుల్లో

ఆరుద్ర గారి గురించి కాటూరు వెంకటేశ్వరరావు గారు కవుల వివరాలిస్తూ, పొరపాటున ఆరుద్ర గారు అంతకుముందు సినీవాలి అనే కావ్యాన్ని రాసినట్టు పేర్కొన్నారు. అప్పటికైనా అలాంటిది రాయనే లేదు, కానీ కాటూరు వెంకటేశ్వరరావు గారు అంతటి వారు అన్నారు కదా అని సినీవాలి పేరుతోటి ఓ కావ్యం రాశారు ఆరుద్ర. ఇంతకీ సినీవాలి అంటే ఏమిటి? సంస్కృతంలో అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి రాత్రి చీకటి రాత్రి అని అర్థం. అప్పటి నుంచి కుహు అన్నది మల్లాదివారు ప్రయోగిస్తే సినీవాలి కావ్య శీర్షికగా ఆరుద్ర గారు, అంతకుముందు కాటూరు వెంకటేశ్వరరావు గారు ఆరుద్ర గారు రాసినట్టుగాను ప్రయోగించారు. మరి ఈ సినీవాలి, ఈ చతుర్దశి నాటి రాత్రి నేను అన్న భావుకతో సీతారామ శాస్త్రి గారు చేసిన ప్రయోగం. విశేషం ఏంటంటే కటిక చీకటి రాత్రి గురించి రాసింది సీతారామ శాస్త్రి గారు, ఆయన పేరు ముందున్నది సిరివెన్నెల.

చంద్రుడు లేకపోవడం కాదు అమావాస్య అంటే, చంద్రుడు కనబడకపోవడం. సూర్యుడు, భూమి, చంద్రుడు తిరగడం, భూభ్రమణం, భూపరిభ్రమణం, ఎవరి మధ్య ఎవరు అడ్డుకుంటారు, ఇలాంటి శాస్త్రీయమైన విషయాలు ఇవాళ మనందరికీ కరతలామలకం. కాస్త ఊహాలోకంలోకి వెళ్ళి భావుకత్వం ఆలోచిస్తే చంద్రుడు కనబడడం లేదు, అలా అని వెన్నెల వేరే చోటుకెళ్తుందా? చంద్రుణ్ణి అంటిపెట్టుకునే ఉంటుంది.

పెద్దలు చెప్పిన ప్రకారం అమా అంటే కలిసి, వాస్య అంటే నివసించడానికి, నా మా ఆస్య అంటే మరో రకంగా ఉండడానికి వీల్లేని పరిస్థితి. ఎవరికి? చంద్రుడికి. ఆ చంద్రుడు లేని రోజు, ఆ రోజు చంద్రుడు లేకపోవడం కాదు కనబడకపోవడం అని. సాధారణంగా చాంద్రమాసం పౌర్ణమి తిథి గల రోజుతో మొదలైతే అమావాస్య నెల మధ్యలో వస్తుంది. ఈ నెల మధ్యలో అమావాస్య వస్తుంది, అలాగే మనకి పున్నమి కూడా. వెనకటికి ఎవరో అన్నారు, డబ్బులు ఉన్నప్పుడు దాచుకుంటే తర్వాత పనికొస్తాయి కదండి. అంటే ఏదైనా ఉన్నప్పుడు దాచుకుంటే తర్వాత పనికొస్తుంది, నిజమే. కానీ నెల మధ్యలో వచ్చే ఈ వెన్నెలని అమావాస్యకి దాచుకోగలమా? చాలా గమ్మత్తైన హేతుబద్ధమైనటువంటి ఆలోచన కదా. కోగలమో లేదో వింటే తెలుస్తుంది.

ఇలాంటి సాహిత్యానికి ప్రేరణ కలనాటి ధనములక్కర గలనాటికి దాచ కమల గర్భుని వశమే అన్నట్టుగా ఎప్పుడో కాసిన వెన్నెల్ని రాబోయే అమావాస్య చీకట్లను పారద్రోలడానికి దాచగలమా అన్నారు. ఈ అమావాసని సికిన్ అన్నది కాస్త వికృతంగా ప్రయోగించిన విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది తెనాలి రామకృష్ణుని పద్యంగా. ఒక్కోసారి నిండు పున్నమిరేయే కాదు, నిండు అమాస రేయి లేదా నిండు అమావాస్య రాత్రి కూడా పదాలని నడిపిస్తుంది, పరదాలని తొలగిస్తుంది, సరదాల్ని వెలిగిస్తుంది, సదా పదాల మీద వాలేలా చేస్తుంది, చెవ్రాలు చేస్తుంది.

అది గ్రహపాటును ఇక్కడికి రావడం. అంటే చంద్రుడు ఒక గ్రహం, చంద్రుడు సూర్యుడు భూమికి మధ్యలో ఉండడం, చంద్రుడు చీకటి భాగం భూమి వైపు ఉండడం వల్ల మనకి చంద్రుడు కనిపించడం. సూర్యుడు చంద్రుడు ఒకే వైపున ఉండి భూమిని ఆకర్షిస్తూ ఉంటే మరి భౌగోళికంగా మానసికంగా మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం స్ప్రింగ్ టైడ్స్ అంటే సముద్రంలో పోటు ఎక్కువగా ఉండి అలలు చాలా ఎత్తుకి ఎగసిపడతాయి. రాత్రి సమయం పూర్తిగా చీకటిగా ఉండడం వల్ల నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. చంద్రుడుండి వెన్నెల కాస్తూ ఉంటే చుక్కల్ని బిక్కుబిక్కుమంటూ ఉండగా చూడాలనిపిస్తుంది. అలాంటి బిక్కుబిక్కు చుక్కలన్నీ కూడా అమావాస్య నాడు చక్కగా కనిపిస్తాయి. అవి ఎప్పుడూ ఒకేలా వెలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా ప్రకాశమానంగా ఉంటాయి. అయినప్పటికీ మనిషిలో మనసు మీద భావోద్వేగాల తీవ్రత, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి, చంద్రుడంటే మనఃకారకుడు, ప్రేరకుడు, ఒక్కోసారి కొద్దిగా నిస్సారంగా ఒంటరిగా నిరాశగా కూడా కొందరిలో అనిపించవచ్చు. భావోద్వేగాలు లోపలికి వెళ్ళిపోవచ్చు. చీకటి ఎక్కువగా ఉండడం వల్ల మెదడులో మెలటోనిన్ హార్మోన్ బాగా విడుదలై ఒక్కోసారి ప్రశాంతమైన గాఢమైన నిద్ర పడుతుంది. ఎవరైనా కొంచెం ఏ రకంగానైనా హెచ్చుగా ప్రవర్తిస్తే వాడికి అమావాస్యకి పున్నమికి అలాగే ఉంటుందిలేండి అంటారు. ఈ మామూలు

0: మూలు నానుడి పాట గుడి కట్టుకుంటే
1: అమావాస్యకి పున్నమికి.

అల్లుడంటే అర్ధమొగుడు, తగులుకుంటే అసలు మొగుడు, బొళ్ళు గుళ్ళ చెయ్యకుంటే తిట్టు తిట్టు. అల్లుడంటే అర్ధమొగుడు, తగులుకుంటే అసలు మొగుడు, బొళ్ళు గుళ్ళ చెయ్యకుంటే తిట్టు తిట్టు. నిన్ను వల్ల కాట్లు పెట్టకుంటే బొట్టు పెట్టు. చుక్క

ఇలా తిథిని బట్టి అతిథిలా వచ్చే వేళా విశేషాల వ్యాకోచాలు సంకోచాలు మానసికంగా ఆరోగ్యంగా వెళతాయా, మానసిక్నెస్కి దారితీస్తాయా అన్నది ఆయా మనస్తత్వాల అదుపాజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. చీకటి రాత్రులు, శుక్లపక్షాలు కృష్ణపక్షాలు బహుళంగా వచ్చి వెళతాయి సంవత్సర కాలంలో నెలకోసారి. అలాగా ఆరుబయలుకి వెళ్ళి ఆకాశం వైపు చూసామనుకోండి, ఒకప్పుడైతే వేసవి రాత్రుల్లో డాబాల మీద వకలు వేసుకుని వెన్నెలని ఆస్వాదించినట్టే అమావాస్యను కూడా ఆస్వాదించడం ఉంది. ఎందుకంటే వెన్నెల ఘాటంపు తెరల మధ్య చిక్కుకుపోయిన తారలన్నీ ఆ తారాటలు మాని ఆరాటపడే మన కోసం ఎక్కడికక్కడ మబ్బుల రాటల్ని స్థాపించుకొని తోరణాల్లాగా వేలాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెదుగుతుంది వేదన తానై విదియనాటి జాబిలి కోసం. వెలుగు నీడలెన్నున్న వెలగలేని ఆకాశం ఎదుగుతుంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం. ఇక్కడ మనం నేర్చుకోవలసింది, అధ్యయనం చేయవలసింది ఏమిటి అంటే, అబ్బా ఈ రాత్రి ఏమిటి ఇంత చీకటిగా ఉంది, చందమామ లేదు, వెన్నెలు రాదు, ఇలాగే ఉండిపోతామా అయ్యో అనుకోవడానికి వీల్లేదు. అమావాస్య

అమావాస్యకి ముందు పున్నమి వెన్నెల్ని అనుభవించాం కదా, మరి అది అనుభవిస్తున్నంతకాలం అదే ఉండిపోతుంది అని అనుకున్నావా? ఇదే ఉండిపోవడానికి అమావాస్య. ఈ చీకటి రాత్రులు గడిచి మళ్ళీ వెన్నెల రాత్రులు కూడా వస్తాయి. ఇవన్నీ

గడి అయినా నిలవలేకపోవడం, గడియ వేసుకోవడం, గడప దాటలేక గడపడం, ఇవన్నీ మాటల అగత్తలు లేదా

ఆ లిపిలేని కంటి వాసకు పొగడ్తలు. వీటి మధ్య అది శుక్లపక్షమా కృష్ణపక్షమా? శుక్లపక్షంలో రోజుకొకటి చొప్పున పెరుగుతూ వచ్చే ఈ చంద్రకళలు పౌర్ణమి నాటికి 16 కళలతో సంపూర్ణమైతే అమావాస్య నాడు సూర్యచంద్రులు ఒకే రేఖాంశంలో సంగమ స్థితిలో ఉండడం వల్ల చంద్రకాంతి మనకు కనిపించదు. కానీ చంద్రుడిలో ఉండే అమా అనే గొప్ప కళలో ఈ 16 కళల శక్తి సూక్ష్మత ఉంటుందిట. అందుకే రెప్ప వేయకుండా 16 కళల్ని పదిలంగా ఉంచని ఆ కృష్ణపక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత పాపం మనకి కనబడదు. కానీ కనబడితే ఎంతో జాలీగా ఉండే మనల్ని ఇక్కడే అట్టే పెట్టి తాను మాత్రం ఆట్టే అవ్వలిమొహం పెట్టుకొని జాలీగా జాబిలమ్మ రేయి రేయంత రెప్పవేయట్లేదు.

అలా బుజ్జగించి చెప్పే బుజ్జి గణపతి కూడా ఇంకొక 2 రోజుల తర్వాత వచ్చేస్తున్నాడు కాబట్టి నలుగు పిండి నలిచి అన్నీ చేసిన కాపలా పెడితే శివ త్రిశూల ఘాతంతో శిరసు తెగిన గజముఖంతో విఘ్నాలు పోగొట్టడానికి వస్తున్నాడనే విజ్ఞప్తి మనం చేసుకోవలసిన జ్ఞప్తి.

అది అసలు సంగతి ఏంటంటే ఆటుపోటు ఘటనలు ఇవి. ఈ ప్రపంచం ఒక మహాసముద్రం అయినప్పుడు ఆటు పోటు ఉంటాయి. అటు పోటుకు పడిపోకూడదు, ఆటు అనగానే ఎటో అటు వెళ్ళిపోనూకూడదు. స్థిరత్వం ఉంటే ఈ కమ్ముకొచ్చే చీకట్లని నమ్మద్దు అని మనస్సుకి బుద్ధి చెప్పాలి. మనస్సుకి బుద్ధే చెప్పాలి. వచ్చిన ప్రతి ఉద్వేగం

0: దాన్ని మనసులోంచి బయటికి పంపించేస్తే ఏమైపోతుంది ప్రపంచం? అందుకే బుద్ధికి పంపించి దాన్ని ఒక ఆకృతిలో తీర్చి మనం బాధపడుతున్నా ఆ బాధని మరిచిపోవడానికి, ఈ వేదనని వెలిగెక్కి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. అందుకే ఇలా వచ్చే అమావాస్య నిజం కావచ్చు, కానీ ఆ రేయిని మనం, ఆ నిషాల విషాదాన్ని తలకెక్కించుకొని మనసులోకి దింపుకున్నాం అనుకోండి, ఎంత ప్రమాదం. కాబట్టి నమ్మరాదు.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

లేమిలోనే తెలుస్తుంది కలిమి విలువ. దుఃఖంగా ఉన్నప్పుడే సౌఖ్యానికి ఎంత మూల్యం ఉందో తెలిసొస్తుంది. కష్టసుఖాలు, లాభనష్టాలు, సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి చక్రం తిరుగుతూనే ఉంటుంది. మంచి చెడులా అని మాత్రం అనడానికి వీల్లేదు. గిలి ఆకాశాలు అవకాశాలు ఒకటే అయి లవలేశమైనా సరే మనకి యోగం ఉందో లేదో అనే సందిగ్ధావస్థ నుండి ప్రయత్నం, కృషి, దీనితో ముందుకెళితే చీకటిలో చిరు ఆశాకిరణం కూడా వెన్నెల తునకలాగే భాసిల్లుతుంది, ప్రకాశిస్తుంది, ప్రభాసిస్తుంది. ఎంతసేపు మనం పున్నమి, వెన్నెల ఇవే పర్వదినాలు అంటే పండుగలు అనుకుంటాం. పండు వెన్నెల నిండుగా ఉండడం పండుగే కావచ్చు, కానీ అమావాస్య అలా పక్కన పెట్టేయవలసిందా? ఇవాళే అంటే ఇది భాద్రపద అమావాస్య, పోలాల అమావాస్య, మహాలయ అమావాస్య. 10 మందిని కలుపుకొని అందరం కలుసుకొని వెళ్ళడానికి కాదు ఈ పర్వదినాలు. అలాగే తర్వాత వచ్చే పుష్య అమావాస్యలు, ఫాల్గుణ అమావాస్యలు, ఇక చీకటిలో వెలుగు విలువ తెలిపే దీపావళి, ఆశ్వీజ అమావాస్య, ఇవన్నీ కూడా కలగలిపి పొదువుకొని ఆ కళలన్నీ కూడా మన కోసం వస్తాయి. అవి షోడశ కళలు. అవన్నీ ఏకంగా ఒక్కటిగా నిక్షిప్తమైనది అమావాస్య. అది అంచెలంచెలుగా విభాగం అయితే అమృత, మానద, పోష, తుష్టి, సృష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత అనే 16 కళలు. ఈ చీకట్ల వాకిళ్ళు తెరుచుకొని వెలుగుళ్ళ అలికిళ్ళు మొదలైతే ఆ కేళి రంగేళి అమావాస్య నుంచి పున్నమికి ప్రయాణం. అమావాస్యలో చంద్రికల ప్రమాణం, అవే అమావాస్య చంద్రికలు. ఇంతేనా? దీనికి ఇంకా భావ పరిపూర్ణిమ ఉంది.

పౌర్ణమి నాడు పుడితే పూర్ణ కళలతో నిండుగా ఉంటారు, ఇలాంటివేవో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అమావాస్య నాడు పుడితే గజదొంగ అవుతారండి అంటారు. నిజమే. ఎలా? గజం గజానికి మన మనసుని దోచే దొంగ, కళాత్మకంగానో అభివ్యక్తి రూపంగానో అద్భుతమైన ప్రణాళికలతోనో అచంచలంగా మధురంగా కదిలే నాలికతోనూ ఏలికగానో ఎలాగో అలాగ ఏదో ఒక రంగంలో ఎందరెందరో విశ్వవ్యాప్తంగా. అందుకే అసలైన గజదొంగ కావడము అంటే ఇలాగ మనసుని దోచుకునే వారు అనే అర్థమే తీసుకోవాలి. శాస్త్రం చెప్పినట్టు శాస్త్రం ఏది చెప్పినా కర్కశంగా నిష్కర్షగా చెబుతుంది, సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు అనుకోబోతున్న ఈ పంక్తులలో అయితే మరీ జాగ్రత్తగాను.

ఇంకేముంది, అమావాస్య గడిచి ఆ తర్వాత చంద్రోదయం కోసం ఎంత ఆసక్తిగా, విరహంతో, జాబిలితో, విహరణతో, వెన్నెలతో, కలయికతో, కల ఇక అనుకున్న అమావాస్య గడిచిపోయి కళలే ఏలిక అనుకున్న జాబిల్ని కోసం ఆకాశమల్లే ఎదురుచూస్తూ, ఆకాశమల్లే అంటే జాబిలే తెలుపు, అది ప్రసరిస్తే ఆకాశం మల్లెలాగా వికసించి ఎక్కడెక్కడి మబ్బు తునకలు రేకులుగా విరబూసుకొని ఆత్రంగా మల్లిక హృదయ క్షేత్రంలా ఎదురుచూసే క్షణక్షణ నిరీక్షణ కాదు, పున్నమి వెన్నెల వెలుగుల జిలుగుల తెరల పరదాల చాటు నుండి శశి ఉదయిస్తూ ఉంటే జ్యోత్స్న ప్రకాశం సర్వప్రపంచాన్ని వికస్వనం చెందేలాగా ప్రకాశింపజేస్తూ ఉంటే

అంతలా వేచినందుకు, తలలూచినందుకు ఈ విరహదాహాన్ని పూర్తిగా అర్థం చేసుకుందేమో పున్నమి జాబిల్లి. జడివాన, హోరుగాలి, సుడిరేగిన, జడిపించిన, ఆగేదేలే. ఎంత అందంగా వయ్యారాలు ఒలుకుతూ తారనొచ్చేది. అక్కడా అక్కడా అక్కడా మబ్బుల మాట నుండి మురిపిస్తూ, మెరిపిస్తూ, మైమరిపిస్తూ అదుగో వచ్చేసింది పున్నమి జాబిలి. అందుకే అమావాస్య చంద్రికలు అంటే అమావాస్య అయిపోయింది, చంద్రి కలు కలవడానికే ఆ రాకడ.

మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:40 హిందీ చలనచిత్ర గీతాలు వినొచ్చు.

0: అన్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యక్షుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
0: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో

0: పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకిత భావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి, సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ని

0: హోబార్ట్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీ చలనచిత్ర గీతాల కార్యక్రమం.

0: కోరు.
1: సావన కా మహీనా పవన కరే శోర్,
0: పవన కరే శోర్,
1: పవన కరే శోర్.
0: అరే బాబా, శోర్ నహీ, శోర్, శోర్, శోర్.
1: పవన కరే శోర్.
0: హా జియారా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,

0: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం కానీ కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి, అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మన అందరి ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
1: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800-425-0101 నెంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
2: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదే విధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటినీ నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
1: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280-290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో

ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు

0: అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి.

0: ఈనాడు ఈ మహిళావాణిలో వినబోతున్న అంశం ప్రాణరక్షణ ప్రథమ చికిత్స సంభాషణ. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి.
1: మానసా? ఓ మానసా,
2: రారా శ్రీదేవి.
1: అయ్యో మానసా, ఏమైంది? అంత నీరసంగా ఉన్నావు. చేతివేలికి ఆ బ్యాండేజీ ఏంటి?
2: అడిగేవు, ఉదయం కూరగాయలు కట్ చేస్తుంటే వేలు తెగింది, చాలా రక్తం పోయిందనుకో.
1: అయ్యో, మరి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరా?
2: లేకనే, పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అప్పుడు మా అమ్మాయి గబగబా వచ్చి గట్టిగా వేలు పట్టుకుంది. మా బాబు ఐస్ ముక్కలు తెచ్చిపెట్టాడు. రక్తం కారడం తగ్గింది. అలా తగ్గిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టి కట్టు కట్టారు. పిల్లలకి కూర వండలేకపోయాను. ఏం చేయను చెప్పు. వాళ్ళే పప్పు అన్నం, ఆవకాయ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోయారు. 10 గంటలకి ఈయన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించారు.
1: ఇంత జరిగిందా ఉదయం? మరి నాకు ఫోన్ చేయలేకపోయావు, నేను వచ్చేదాన్ని కదా.
2: అయ్యో, నీ హడావిడి నీకు ఉంటుందిగా, ఇబ్బంది పెట్టడం ఎందుకని నీకు ఫోన్ చేయలేదు శ్రీదేవి.
1: భలే దానివే మానస, అవసరానికి అక్కరకు రాని స్నేహం కూడా ఒక స్నేహమేనా. ఇప్పుడు చేసావు గానీ మరింకెప్పుడు ఇలా చేయకు. చూడు ఎంత నీరసంగా ఉన్నావో, ఉండు ఎలక్ట్రాల్ కల్పిస్తాను. ఇక్కడే కదా ఉన్నాయి.
2: ఆ శ్రీదేవి, అక్కడే ఉంది. కొంచెం బాగుంది శ్రీదేవి. ఈ ఎలక్ట్రాల్ పౌడర్ నీళ్ళు తాగ్గానే కాస్తంత నీరసం తగ్గింది. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావు, చక్కగా ఈ కబుర్లో పడితే ఈ నీరసం కూడా మాయమైపోతుందిలే.
1: మానస, నీ పిల్లలకి మెచ్చుకోవాలి. అసలు సకాలంలో చక్కగా నీకు మంచి ప్రథమ చికిత్స అందించారు. వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసంటావు?
2: అదే కదా శ్రీదేవి, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించి అంత నొప్పిలో కూడా వాళ్ళని అడిగాను, మీకు ఇవన్నీ ఎలా తెలుసురా అసలు అని.
1: మరేం చెప్పారు?
2: వాళ్ళ స్కూల్లో ఒకరోజు సైన్స్ టీచర్ ఫస్ట్ ఎయిడ్ కోసం చెప్పారట. అది విని చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారనుకో. అది నాకు ఇలా పనికొచ్చింది.

0: నిజమే, పిల్లలు చాలా చక్కగా గుర్తుంచుకొని ఆచరించారు. అయినా మానస ప్రతి వ్యక్తికి కనీస ప్రథమ చికిత్స అన్నది తెలుసుండాలి, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నది ఇంట్లో ఉండాలి కూడా.
1: అవును శ్రీదేవి, ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నది మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అలాగే నువ్వు ప్రథమ చికిత్స అన్నది తెలుసుండాలనే అన్నావు కదా, మా పక్కింటి ఆయనకి ఆ మధ్య గుండుపోటు వచ్చింది. అలా గుండుపోటు వస్తే వాళ్ళ చుట్టాల అబ్బాయి సమయానికి సిపిఆర్ చేశాడంట. అలా చేయడం వల్ల ఆయన ప్రాణాలు దక్కాయట.
0: అంటే చూడు, ప్రథమ చికిత్స వల్ల ఆయన ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నారు కదా. సెప్టెంబర్ నెల 2వ శనివారం ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
1: 2వ శనివారం అంటే రేపే కదా?
0: అవును. మరి ఈ ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారని అనుకుంటున్నావు?
1: ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి, అంతేనా?
0: కరెక్ట్గా చెప్పావు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించాలి.
1: నువ్వు తక్షణ సహాయం అంటున్నావు కదా, ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్ జరుగుతుంటే వీడియోలు తీసుకుంటూ కనిపిస్తారే గాని వాళ్ళకి సహాయం చేయడానికి ఎక్కడ ముందుకు వస్తున్నారు చెప్పు. అసలు ప్రమాదం జరగగానే ఎలా స్పందించాలో కూడా చాలా మందికి తెలియడం లేదు.
0: సరిగ్గా చెప్పావు, అందుకే ఈరోజు ప్రాణరక్షణలో ప్రథమ చికిత్స కోసం మాట్లాడుకుందాం, ఏమంటావు?
1: అలాగే, తప్పకుండా. కాకపోతే ముందుగా ఒక పాట విందాం.

0: శ్రీదేవి, సెప్టెంబర్ 2వ శనివారం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పావు కదా, అది ఎప్పటి నుండి ప్రారంభించారు?
1: అది 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా పరిచయం చేయబడింది మానస. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిపుణుల సహాయం అందేలోపు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక ప్రథమ చికిత్సా నైపుణ్యాలు ప్రాణాలను ఎలా కాపాడగలవనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ఉద్దేశం అన్నమాట. అలాగే ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటంటే, వలస సందర్భాలలో ప్రథమ చికిత్స.
0: నిజమే శ్రీదేవి, వలస సందర్భాల్లో ప్రథమ చికిత్స అంటే చాలా బాగుంది కదా. ఎందుకంటే వలస వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎంతో మంది ఎన్నో రకాల అనారోగ్యాలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా దాన్ని అలాగే వదిలేస్తే అది పెద్దదయ్యే అవకాశం ఉంది కదా. అప్పుడే గనక ప్రథమ చికిత్సని అందించగలిగితే ఇంకా బాగుంటుంది కదా, వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా.
1: అందుకే చూడు, మనం ప్రయాణం చేసినప్పుడు చాలా మంది డాక్టర్స్ ఉంటే వాళ్ళకి అక్కడ మెన్షన్ చేయమంటారు. ఇప్పుడు ట్రైన్ జర్నీ చేస్తున్నాం అనుకో, సడన్ గా ఎవరికో అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేయగానే ఏ కంపార్ట్మెంట్ లో డాక్టర్ ఉన్నారు, ఎవరు తెలిసిన వాళ్ళున్నారు, వైద్య సహాయం అందించగలరు అని చూస్తారు. చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే నిపుణుల ద్వారా అందిస్తే వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి నుండి కోలుకుంటారు కదా. అలాగే నిపుణులు వచ్చే లోపల వాళ్ళకి కొంత సహాయం అన్నది అందించాలి. అది మాట కావచ్చు, కొంత వాళ్ళకి మనం చెప్పుకున్నట్టు సిపిఆర్ ఇటువంటి పద్ధతులు కూడా ఉంటున్నాయి కదా, అవన్నమాట. అలాగే మాంస, ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయి. అవేంటంటే, ప్రాణాలను కాపాడటం, మరొకటి ఏంటంటే పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడం, ఇక కోలుకోవడానికి సహాయపడటం. అంటే ప్రాణాలను కాపాడడం అనగానే ఏంటంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సజీవంగా ఉంచడానికి తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో అవి తీసుకోవాలన్నమాట. అలాగే పరిస్థితి దిగజారకుండా నిరోధించడం అంటే, గాయం జరిగి రక్తస్రావం జరుగుతుంటే ఆ రక్తస్రావాన్ని అరికట్టడం లేదా అనారోగ్యం తీవ్రత పెరగకుండా చూసుకోవడం. ఇక కోలుకోవడానికి సహాయపడడం అంటే, బాధితునిలో ధైర్యం నింపి నొప్పిని తగ్గించడానికి, ఉపశమనం కలిగించడానికి మంచి మాటల ద్వారా, చిన్న చర్య ద్వారా కూడా వాళ్లలో ధైర్యాన్ని నింపి వాళ్ళకి ఆ బాధ నుండి కొంచెం ఉపశమనం కలిగించవచ్చు.
0: బాగా చెప్పారు శ్రీదేవి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనం ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ప్రధానంగా మనం పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే, వీటినే ABC అని పిలుస్తారు. ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్, సి అంటే సర్క్యులేషన్. ఏం లేదు శ్రీదేవి, ఏ వ్యక్తి అయితే ప్రమాదంలో ఉన్నారో వారి శ్వాసనాళం సరిగ్గా ఉందా లేదా అనేది తనిఖీ చేసి గాలి ఆడేలా చెయ్యాలి. అంటే చూడు, ఏదైనా జరిగినప్పుడు అందరూ మూగిపోతారు. అలా మూగిపోతే ఆ వ్యక్తికి ఎలా గాలాడుతుంది సరిగ్గా, అలా చూసుకోవాలి. అలాగే బ్రీతింగ్ అంటే ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది పరిశీలించాలి. అవసరమైతే కృత్రిమ శ్వాస అందించాలి. అంటే చూడు, అంటారు కదా సిపిఆర్ చేయడం, అలాగే నోటి ద్వారా వాళ్ళకి గాలిని అందించడం, అలా చేయొచ్చు అని. అలాగే సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ, నాడిని పరీక్షించి రక్తస్రావం అవుతుంటే అరికట్టడానికి ప్రయత్నించడం అన్నమాట.
1: మరి నువ్వు అన్నావే కృత్రిమ శ్వాస అందించడం, నోటి ద్వారా అందించడం అని, అది ఎవరు పడితే వాళ్ళు అందించలేరు మానస. దానికి నిపుణులు ఉండాలి, లేదు అటువంటి శిక్షణ పొందిన వాళ్ళైతేనే కరెక్ట్గా ఇవ్వగలరు. ఎందుకంటే నోటి ద్వారా మనం శ్వాసను అందించామంటే మళ్ళీ ఒక క్షణం ఆగాలన్నమాట. ఎందుకంటే లోపలికి లంగ్స్లోకి ఆ గాలి వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావాలి. అలాగే కృత్రిమ శ్వాస అందించినప్పుడు నోటి ద్వారా ముక్కుని మూసి మరి అందించాలి. అంటే దానికి ఒక పద్ధతి అంటూ

0: ఉంటుంది. సరైన పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే అందించవచ్చు, అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఇటువంటివి ప్రయత్నాలు అయితే చేయకూడదు. దానివల్ల ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. శ్రీదేవి, చాలా మాట్లాడుకున్నాం కదా, ఒక పాట విందామా?

అలాగే మాన్సా చూడు, ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, ఒక క్షణానికి బొర్రేం పనిచేయదు, మెదడు స్తంభించిపోయినట్టు అయిపోతుంది కదా. వాళ్ళు గాబరా పడిపోతారు యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు.

0: అవును,
1: వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అటువంటి వాళ్ళకి మనం ఏంటంటే సురక్షిత ప్రాంతంలో తరలించడం, అలాగే వాళ్ళ స్పందన కోసం భుజం మీద తట్టి మీరు బాగానే ఉన్నారండి, ఏం కాలేదు అన్న మంచి మాటలు చెప్పి తక్షణ సహాయం అందుతుందని వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వగలగాలి. అలాగే సహాయం కోసం అత్యవసర సేవలకు కూడా కాల్ చేయాలి. మన భారతదేశంలో అనుకో 112, 108 ఇవి ఉన్నాయి, అంబులెన్స్లు వస్తాయి మనకి. అలాగే ఇతర చోట్ల అనుకో 911 లేదా 300 00 వంటివి కూడా డయల్ చేయడం ద్వారా అత్యవసర సేవలు పొందవచ్చు. అలాగే సమీపంలో AED అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఉంటే దాన్ని తీసుకురమ్మని పక్కనున్న వారికి చెప్పాలి. అలాగే మనం శ్వాస తనిఖీ చేసినప్పుడు 10 సెకండ్లకు మించకుండా ఛాతీ సాధారణ కదలికల కోసం చూడాలి. అలాగే ఒక వ్యక్తి శ్వాస తీసుకోలేక ఆయాస పడుతుంటే CPR అన్నది ప్రారంభించాలి.
0: బాగా చెప్పావు శ్రీదేవి. నువ్వు అన్నట్టు CPRని చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవడం అనేది చాలా అవసరం కూడా. ముందుగా వ్యక్తిని గట్టి చదునైన ఉపరితలంపై పడుకోబెట్టాలి. పెట్టిన తర్వాత ఒక చేతి మడమను ఛాతీ మధ్యలో అంటే రొమ్ము ఎముక కింది భాగంలో అనమాట అక్కడ పెట్టి, రెండవ చేతిని దానిపై ఉంచి వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసుకోవాలి. అలాగే మోచేతులను నిటారుగా ఉంచి భుజాలను చేతులకు సరిగ్గా పైనుండేలా చూసుకోవాలి. కనీసం 2 అంగుళాలు అంటే 5 సెంటీమీటర్లు నిలువుగా కిందకి నెట్టాలి. అంతకంటే ఎక్కువ నెట్టకూడదు. అలాగే నిమిషానికి 100 నుండి 120 కంప్రెషన్ల చొప్పున బలంగా వేగంగా నొక్కాలి ఛాతీ మీద. ప్రతి తోపు తర్వాత ఛాతీ పూర్తిగా దాని సాధారణ స్థితికి తిరిగి రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి.
1: నువ్వు చెప్పినట్టు మాన్స, ఈ CPR అన్నది శిక్షణ పొందిన వాళ్ళైతే కరెక్ట్గా చేయగలుగుతారు. అదే ఎక్కడో విని CPR పద్ధతి అన్నది చెయ్యకూడదు కూడా అన్న. ఎందుకంటే కరెక్ట్ చోట మనం ప్రెస్ చేసి కంప్రెస్ చేయలేకపోతే దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇక అలాగే ఎక్కడో మనం సోషల్ మీడియాలో చూసామని వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా చేశారని అటువంటివి కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే నిపుణులు చెప్పినవి, మనకి తెలిసినవి, దానివల్ల ఫలితం పొందినవి ఏవైతే ఉంటాయో వాటిని చేయాలి తప్పించి ఎవరో చేశారు ఎక్కడో చూసాము అని మాత్రం ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు మానస.
0: సరిగ్గా చెప్పే శ్రీదేవి.
1: మానస, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఏదైనా అపాయం జరిగింది లేకపోతే ఆపద సంభవించినప్పుడు మనం స్తంభించిపోకుండా మన మెదడు చాలా చురుగ్గా పాదరసంలా పనిచేయాలి. అంటే అపాయంలో కూడా ఉపాయం తట్టాలి. చూడు, మొన్న నేపాల వరదలు మనం చూసాం కదా, అందులోని వాళ్ళంతా ఎత్తైన ప్రదేశంలోకి ఎక్కుతున్నప్పుడట కొందరు జారిపోతుంటే ఒక ఆవిడ తన కట్టుకున్న చీరను విప్పి కిందకి వేసి వాళ్ళందరికీ ప్రాణాలను కాపాడారనమాట. అంటే చూడు, అంత ఆపదలో కూడా ఎంత సమయస్ఫూర్తితో స్పందించారో కదా. అందుకే గాబరా పడకూడదు మనం. ఎటువంటి స్థితిలో అయినా నిదానంగా పరిష్కారాన్ని ఆలోచించగలగాలి. మెదడుని మనస్సుని చాలా కూల్గా ఉంచుకోవాలి. ఇక అలాగే ఏమైనా యాక్సిడెంట్స్ అవి జరగడం చూసినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి తక్షణ సహాయాన్ని అందించాలి మాన్స.
0: బాగా చెప్పు శ్రీదేవి. మనం ఇందాక వలసలలో ప్రాథమిక చికిత్స అనుకున్నాం కదా, వాళ్ళకి ఏంటంటే ముందుగా వలసలలో అనేసరికి ఆసుపత్రి దూరంగా ఉండొచ్చు, భాష తెలియకపోవచ్చు, దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా కలగొచ్చు. అలాగే అప్పటికప్పుడు అత్యవసర సేవలు ఎక్కడున్నాయో తెలియకపోవచ్చు, కుటుంబ సభ్యుల దగ్గరలో ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా పరిమితంగా ఉండొచ్చు. అందువల్ల ఫస్ట్ ఎయిడ్ అనేది అందరూ తెలుసుకోవాలి. అలాగే ముందు మన భద్రత చూసుకోవాలి. ఇప్పుడు చూడు, చాలామంది రోడ్డు ప్రమాదాలు అన్నావు కదా ఇందాక నువ్వు, అలా రోడ్డు ప్రమాదం జరిగితే అయ్యో వాళ్ళని కాపాడేద్దాం అని చెప్పి ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళి బాధితుడిని పట్టుకోవడం ప్రమాదకరం కదా. కాబట్టి ఆగాలి, ఒక్కసారి అటు ఇటు ఆపి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం జరిగిందో తెలుసుకొని బాధితుడు స్పందిస్తున్నాడా లేదా, శ్వాస సాధారణంగా ఉందా లేదా, ఏమైనా రక్తస్రావం జరిగితే ఎక్కడ జరుగుతుంది, ఎంత పోతుంది, అలాగే దానికి ఏదైనా గుడ్డ కట్టి ఆపగలమా అనేది చూడడం, ఆ విషయాలను గమనించడం చేయాలి. నువ్వు ఇందాక అన్నవే అంబులెన్స్ అని ఇలాంటి వాటికి ఫోన్ చేసి మనం చెప్తే వీలైనంత వరకు తగ్గించగలం. ఏమంటావు?
1: అది మాత్రం కరెక్టే. చూడు, మనకి సాధారణంగా జ్వరం, జలుబు, విరోచనాలు ఇటువంటివి ఉంటే మనం ఏవో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం, అంటే మనకు తెలిసిన చికిత్స చేసుకుంటూ ఉంటాం. అలాగని ప్రతిదానికి సొంత వైద్యం పనికిరాదు కదా. ఒక జ్వరం మనకి అలా తరచూ వస్తుంది అంటే కారణం తెలుసుకోవాలి. ప్రతిసారి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే

0: తగ్గించుకుంటున్నాం అన్నది కాకుండా నిపుణుల్ని వైద్యుల్ని సంప్రదించాలి. సరైన కారణం తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే దాన్ని మూలాల నుంచి తుడిచిపెట్టవచ్చు.
1: అయితే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టుగా ఉండకూడదన్నమాట.
0: మరంతే కదా.
1: అలాగే శ్రీదేవి, మహిళలు వంటగదిలో నిత్యం ఆ వేడి దగ్గరే ఉంటారు. చాలామందికి చేతులు కాళ్ళు అవి కాలుతూ ఉంటాయి. పెనాలు పట్టుకున్నప్పుడు, కుక్కర్లు పట్టుకున్నప్పుడు చేతి కాళ్ళు అలా కాలినప్పుడు చల్లగా ప్రవహించే నీటితో సుమారు 20 నిమిషాలు ఆ కాలిని దాన్ని చల్లబరచడం సాధారణంగా చేసే ఫస్ట్ ఎయిడ్ అంట. నిజంగా శ్రీదేవి, అసలు ఈ రోజు అయితే అలా రక్తాన్ని చూసేసరికి ఒక్కసారిగా నాకు మైండ్ పనిచేయలే తెలుసా. ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్లో అన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి పిల్లలు అవి తీసేసి టకటకా నాకు ఈ మాత్రం ఫస్ట్ ఎయిడ్ చేశారు. అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండాల్సినవి మినిమం ఏ ఉండాలి తెలుసా? బ్యాండేడ్స్, స్టెరైల్ గాజుగుడ్డ ప్యాడ్లు, అలాగే యాంటీసెప్టిక్ క్విడ్స్, అలాగే మెడికల్ టేప్లు, కాటన్ బాల్స్, పెయిన్ రిలీవర్స్ అంటే ట్యాబ్లెట్స్ అన్నమాట, అలాగే కాలిన గాయాల కోసం లేపనం, బర్న్ ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా అవి, థర్మామీటరు, ఒక చిన్న కత్తెర, అలాగే సేఫ్టీ పిన్లు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవాలి.
0: అలాగే అవన్నీ కూడా భద్రంగా ఒక చోట పెట్టాలి. చూడు, అన్నీ ఇంట్లో ఉంటాయి, అవసరానికి ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక బాక్స్ పెట్టి ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో ప్రతి వ్యక్తికి తెలియాలి ఏది ఎక్కడుంది అన్నది కదా. అప్పుడే కదా సరైన సమయంలో వాళ్ళు స్పందించి మనకు అవి అందించగలుగుతారు.
1: అలాగే శ్రీదేవి, మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నా, ఏదైనా దూర ప్రయాణాలు చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ దగ్గరలోనే ఆసుపత్రులు ఎక్కడున్నాయి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడున్నాయి, అక్కడ అంబులెన్స్కి ఎలా కాల్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మన దగ్గర ఉందా లేదా, లేదా ఫస్ట్ ఎయిడ్ తెలిసిన వ్యక్తి మన దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా, అత్యవసర ఫోన్ నెంబర్లు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవడం మంచిది.
0: నిజమే మాన్స, ఇప్పుడు ఇవాళ రేపు చూడు మనుషులు ఆహారం కన్నా మాత్రలు ఎక్కువ మింగుతున్నారు కదా.
1: అంతే,
0: ఎంతైనా ఎవరేది చేసినా ఆరోగ్యం గురించే కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
1: మీ మానస.
2: ప్రాణరక్షణ ప్రథమ చికిత్స. శ్రీమతి ద్వయం డివి మానస, డి శ్రీదేవి సంభాషణ విన్నారు.
3: నేర్చుకో నేర్పుతాను నేర్చుకో.

0: मसूद पेजेशकियन के साथ द्विपक्षीय वार्ता करेंगे। ब्रिक्स व्यापार मंच की बैठक नई दिल्ली में शुरू। विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने बढ़ती वैश्विक अनिश्चितता के बीच अधिक लचीलेपन, स्थिरता और सहयोग का आह्वान किया। अमेरिका में 11 सितंबर के आतंकी हमले की 25वीं बरसी पर भारत ने आतंकवाद से लड़ने के अपने अटूट संकल्प को दोहराया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 24 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 13.3 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 7. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన ఉరుములతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం. హెచ్ రామచరణ్ గారు వయలిన్, మౌడూరి సూర్యప్రసాద్ గారు మృదంగం. ముందుగా అఠానా రాగంలో అన్నస్వామి శాస్త్రి గారి రచన పరమ పావని ఆదితాళం.

సావేరి రాగంలో క్షేత్రయ్య పదం. లేమరో మామువ్వ గోపాల, తాళం మిస్టర్ చౌ.

చివరిగా శహనరాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన రామా ఇక నన్ను బ్రోవరాదా తాళము రూపకం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, మావుడూరి సూర్యప్రసాద్ గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:20. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 6 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజన కార్యక్రమం

యువాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువాణి కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం శ్రోతలందరికీ తెలిసిందే. ఈరోజు ఈనాటి యువాణి కార్యక్రమంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ప్రభావవంతమైనటువంటి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలని చెప్పవచ్చు. మనం ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు మన యొక్క ఆలోచనలను అభిప్రాయాలని ఇతరులకు తెలియ

చేయడానికి ముఖ్యంగా భాష అత్యంత అవసరం. మనం చెప్పాలనుకున్న విషయాన్ని, ఆలోచనను లేదా సమాచారాన్ని అవతల వ్యక్తికి స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా తెలియజేసే సామర్థ్యాన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్గా చెప్పవచ్చు. మనందరికీ తెలిసిన నానుడి, నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందంటట్టు. మనం మాట్లాడే విధానంపైనే మనకు లభించే గౌరవం, విజయం ఆధారపడి ఉంటాయన్న విషయం మనందరం గుర్తించాలి. అయితే కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, యాక్టివ్ లిజనింగ్, ముందు ఎదుటివారు చెప్పేటటువంటి విషయాన్ని పూర్తిగా విని అర్థం చేసుకొని ఆ తర్వాత మన సమాధానాన్ని తెలియచేయాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్కు మొట్టమొదట మెట్టు. అలాగే మనం చెప్పవలసిన విషయాన్ని లేదా అభిప్రాయాన్ని స్పష్టంగా, ఎటువంటి గందరగోళం లేకుండా సూటిగా చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది ఏదో ఒక రోజులో వచ్చేటువంటి విషయం కాదు. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనం విజయం సాధించవచ్చు. అలాగే బాడీ లాంగ్వేజ్, మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు, కళ్ళల్లోకి చూసి మాట్లాడడం అంటే ఐ కాంటాక్ట్, అలాగే చేతులు కదలికలు కూడా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. బాడీ లాంగ్వేజ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఎంపతి అంటే సానుభూతి, అవతల వ్యక్తి పరిస్థితిని, అతను ఏ పరిస్థితిలో ఉన్నారో, అలాగే ఆయన చెప్పేటువంటి లేదా అవతల వారు చెప్పేటువంటి విషయాన్ని, భావాలను అర్థం చేసుకుంటూ మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యం. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పాట విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

మంచి పాట విన్నాం కదా. యువవాణి యువజన కార్యక్రమంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేటి సమాజంలో యువత తమ కెరీర్లో మరియు వ్యక్తిగత జీవితంలో విజయాన్ని సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అత్యంత కీలకమైనవి. కేవలం సాధారణ డిగ్రీతో మాత్రమే కాకుండా తమ ఆలోచనలను ఇతరులకు సరిగ్గా వివరించగలిగినప్పుడే మంచి ఉపాధి అవకాశాలతో వస్తాయి. దీనికి స్పష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ అనేది ముఖ్యం. చెప్పాలనుకున్న విషయాన్ని ఎటువంటి గందరగోళం అస్పష్టంగా లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం అవతల వారికి చెప్పే విషయాన్ని చక్కగా సాధారణ భాషలో సులువుగా అర్థమయ్యే విధంగా తెలియచేయడం అనేది అత్యంత ముఖ్యం. వీటన్నిటితో పాటు డిజిటల్ కమ్యూనికేషన్స్ కూడా చాలా అవసరం. ఉద్యోగాల కోసం లేదా ఆఫీస్ పనుల కోసం ప్రొఫెషనల్గా కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే మెయిల్స్ రాయడం కూడా మనకి సరైనటువంటి భాషను ఉపయోగించి రాయడం అనేది అత్యంత ముఖ్యం. వీటన్నిటితో పాటు మనం మాట్లాడేటువంటి భాష ఎలా ఉండాలంటే, ఇతరులకి సులభంగా అర్థమవ్వాలి, చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సూటిగా తెలియచేయాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది, ఇతరులు చెప్పేటువంటి విషయాన్ని ముందుగా శ్రద్ధగా వినాలి, ఆ తర్వాతే మన సమాధానాన్ని తెలియచేయాలి. ఇప్పుడు ఒక పాట విందాం. అడవి రాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

యువవాణి యువజన కార్యక్రమంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో డిజిటల్ కమ్యూనికేషన్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో ఈమెయిల్స్, వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో ప్రొఫెషనల్గా మర్యాదపూర్వకంగా మెసేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అయితే యువతకు మాత్రమే ఇవి ఉపయోగం కాదు, అందరికి కూడా ఉపయోగమే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి మరియు ఆఫీసుల్లో టీమ్ మెంబర్స్తో కలిసి పనిచేయడానికి కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. వీటన్నిటితో పాటు నాయకత్వ లక్షణాలను కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఒక లీడర్గా ఇతరులను నడిపించాలన్నా, మోటివేట్ చేయాలన్నా మంచి మాట తీరు అనేది అత్యంత అవసరం. విషయాన్ని చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పాలి, అంటే ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలి. నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగితే స్టేజ్ ఫియర్ పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇది ప్రతిరోజు మనం అద్దం ముందు నించుని మనం చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పడం ప్రాక్టీస్ చేస్తే మనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో వచ్చేటువంటి చిన్న సమస్యలను సులువుగా పరిష్కరించుకోవడానికి ఈ కమ్యూనికేషన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటే, మన ఫ్రెండ్స్ ముందు కానీ లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మనం మాట్లాడవలసిన విషయాన్ని లేదా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేదా పొరపాట్లు వస్తున్నాయనేది మన మిత్రులు లేదా ఫ్రెండ్స్ లేదా మనకు తెలిసిన వారు మనకి తెలియజేస్తారు. ఆ విధంగా మన మిస్టేక్స్ని లేదా మన పొరపాట్లను సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి పుస్తకాలు చదవడం ద్వారా కూడా కొత్తగా వొకాబులరీ తెలుస్తాయి, మన ఆలోచన విధానం మారుతుంది. మనం మాట్లాడేటప్పుడు మన ఫ్రెండ్స్ని ఎలా మాట్లాడుతున్నాం, మనం వర్డింగ్ ఎలా యూజ్ చేస్తున్నాం, వొకాబులరీ ఎలా యూజ్ చేస్తున్నాం అని వాళ్ళని అడిగి తెలుసుకొని తప్పులను సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనం ఏదైనా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఇక్కడ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇంటర్వ్యూలో మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ముఖ్యం, సమాధానాలు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా అంతే ముఖ్యం. ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ని ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పవచ్చు: వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మరియు లిజనింగ్. ఈ మూడు ప్రధాన పాత్రను వహిస్తాయి. కార్యక్రమంలో చివరిగా ఒక చిత్రగీతం విందాం. ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాసన్ దొరైస్వామి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగాలు తెలుగు మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోకిలమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరిగా ఆలాపన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: సంధ్య రాగాలు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన గుడ్గాంలో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో రెగ్యులర్ పద్ధతిలో వివిధ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడీఎంలో ఒక ఖాళీ, అలాగే అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్, బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, మెట్రో రైల్ ఎక్స్పర్ట్. ఈ విభాగాల్లో ఖాళీలున్నాయి. కావలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2,00,000 వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్లకు మించరాదు. ఎంపికను రాత పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు, డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 30 సెప్టెంబర్ 2026.

0: ఒక ప్రకటన. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఖాళీల వివరాలు గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్, అలాగే మాస్టర్ లేదా డాక్ సేవక్ ఈ విభాగాల్లో ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు బీఏ, బీపీఎం పోస్టులకైతే 12,000 రూపాయల నుండి 23,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీపీఎం లేదా డాక్ సేవక్ పోస్టులకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు ఉంటుంది. ఎంపికను అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ప్రకారం నియామకం జరుగుతుంది. అలాగే ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ లేదంటే పోస్టు ద్వారా అందుతుంది. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులకైతే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్స్కు దరఖాస్తులు పంపిస్తే ఆ దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 19 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాలు కావాలనుకున్నవారు https://indiapost.gov.in/gds-online-engagement ఈ వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: చదివినవారు సిహెచ్ కమలారాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ఇదే ప్రసారంలో రాత్రి 7:30 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇది సాంప్రదాయక రేడియో సెట్లలో మాత్రమే, మిగతా రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఇదే ప్రసారంలో రాత్రి 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రీయ పద్ధతిలో పోషకాల యాజమాన్యం ఈ అంశాన్ని గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరిరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా శ్రోతలు వినగలరు. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా శ్రోతలు వినగలరు. ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27°C, కనిష్ట ఉష్ణోగ్రత 24°C, వర్షపాతం 6.4 mm నమోదైంది, గాల్లో తేమ 90%. పౌర విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.8°C, కనిష్ట ఉష్ణోగ్రత 25°C, వర్షపాతం 3.6 mm నమోదైంది, గాల్లో తేమ 92%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళ

జలపాతం, అలాగే దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 2:30 అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రతీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక ఈరోజు నుంచి 4 రోజులు. ఈరోజు అంటే 11వ తేదీ అలాగే 12వ తేదీ ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానాం పరిసర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ వేగ విస్తృతి 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే 3వ రోజు అంటే 13వ రోజు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమాలు, శ్రీ వెంకటేశ్వర గద్యం, కీర్తనలు ఉంటాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీమతి ఎ కామేశ్వరమ్మ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలిపాళ్ళి మంగమ్మ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం హరిత విప్లవ పితామహుడు నార్మన్ మోర్లింగ్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

0: రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: You are analyzing temperature and also you are analyzing income and pest. All parameters, 3-4 parameters. One is income. Second is temperature, environment balance. Number 3, control of pest. Fourth is enrichment of the soil. All collectors has to focus macro, micro. అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ, ఈచ్ విలేజ్, ఎవ్రీథింగ్, దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్ర ప్రశానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదు 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదు 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112 1070 1800 1800 425 01 01 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంటుకు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఆశా ప్రకటితా యత్ నవదిల్ల్యాం విశ్వనేతృభిః సమ్మిళితం శ్వస్తనాదారభమాణం బ్రిక్స్ శిఖర సమ్మేళనం వైశ్విక కళ్యాణస్య ఆకాంక్షయా సహ సకారాత్మక చర్చాయాః ఆధారో భవిష్యతి. ప్రధానమంత్రి మోదీ రూసదేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతి. పరస్పర హితస్య వివిధ విషయేషు చర్చాంచ విధాస్యతి. రాష్ట్రీయ రాజధాన్యాం బ్రిక్స్ వ్యాపార మంచస్య ఆరంభః అభవత్. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః బ్రిక్స్ సంస్థాయాః 20 వర్షాణి పూర్తౌ. వర్ధమాన వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే సుదృఢ సతత వికాస సహకారస్య చ ఆహ్వానం అకరోత్. అమెరికా దేశే నవ ఏకాదశ ఆక్రమణస్య 25 వర్ష పూర్తౌ. ఆతంకవాదం విరుద్ధ్య యుద్ధాయ భారతేన దృఢనిశ్చయో విహితోస్తి. అపి చ హాకీ క్రీడాయాం భారతం మలేషియా దేశం 3-1 అంకైః పరాజిత్య చీనదేశస్య మోకవి నగరే పురుష కనిష్ఠ ఏషియా కప్ ఇత్యస్మిన్ అంతిమ స్పర్ధాయాం స్థానం ప్రాప్నోత్. అథ వార్తాః విశదీకృత్య. శ్వః నవదిల్లీ నగరస్య భారత మండపే 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనం భవిష్యతి. ఎతదర్థం మంచః సజ్జః అస్తి. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా రూసదేశస్య రాష్ట్రపతయే వ్లాదిమిర్

0: సహకారాయ చ దృఢ సంకల్ప ఆవశ్యక. సహ అవోచత్ యత్ గభీర సహకారేణ దృఢతర సహభాగితయా చ సతత వికాసస్య సంవర్ధనం కామ్యం. అతఏవ సుదృఢతా ప్రత్యేకస్య రాష్ట్రస్య ఆర్థిక రణనీతేః కేంద్ర బిందుభూతా సంజాతా. అపరత్ర మంచస్య ఉద్ఘాటన సత్రం సంబోధయతా వాణిజ్యోద్యోగ మంత్రిణా పీయూష గోయలేన బ్రిక్స్ దేశేభ్యః ఆహ్వానం కృతం యత్ స్వకీయం ఆర్థిక సామర్థ్యం జనానాం కృతే ఉద్యోగావసరేషు సంపత్తౌ సమృద్ధౌ చ పరిణమయితుం తైః పరస్పరం మిలిత్వా కార్యం కరణీయం. సంయుక్త రాజ్య అమెరికాయాం సంజాతస్య భీషణస్య నవ ఏకాదశ ఇత్యాఖ్యస్య ఆతంకవాది ప్రహారస్య పంచవింశతితమే స్మృతి దివసే భారతేన ఆతంకవాద నిర్మూలనాయ స్వకీయః దృఢ సంకల్పః పునరపి నిరూపితః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ యద్యపి ఆతంకవాదస్య స్వరూపం నైరంతర్యేణ పరివర్తతే తథాపి సర్వప్రకారకస్య ఆతంకవాదస్య విరోధం కర్తుం భారతస్య సంకల్పః సర్వథా నిష్కంపః దృఢశ్చ వర్తతే. ఏతస్య ఘోరప్రహారస్య పంచవింశతితమే వార్షికోత్సవే అద్య సామాజిక సంచారపటలీయ సందేశే శ్రీమోదీ నిరూపితవాన్ యత్ ఆతంకవాదేన జగతి అసంఖ్యానాం నిరపరాధినాం జీవనం వినాశితం. సహ ప్రత్యపాదయత్ యత్ భారతం విగత దశకేభ్యః ఆతంకవాద విరోధి సంగ్రామే అగ్రిమ పంక్తౌ సంస్థితమస్తి. ప్రధానమంత్రిణాస్మిన్ ఘోరప్రహారే మృతేభ్యః అశ్రుపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. అథ చ తేషాం శోకసంతప్త పరివారాణాం కృతే ఐక్యభావః ప్రకటితః. భారతస్య ఋతువిజ్ఞాన విభాగేన అద్య ఛత్తీస్గఢ రాజ్యే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశా రాజ్యే చ ప్రచండతోపి ప్రచండ వృష్ట్యై నారంగవర్ణీయా సంచేతనా దత్తాస్తి. అరుణాచలప్రదేశః అసమం మేఘాలయ ఝార్ఖండ కేరళం మాహే మధ్యప్రదేశ తెలంగాణ ఉత్తరాఖండ విదర్భ పశ్చిమబంగ సిక్కిం గుజరాత్ ఇత్యేతేషు ప్రదేశేష్వపి అగ్రిమాణి దినాని యావత్ ప్రచండ వృష్టిః భవితుం అర్హతి. ఏతదతిరిచ్య దిల్లీనగరె ఆగామిని ద్వి-త్రి దినాని యావత్ ఆకాశః మేఘావృతః స్థాస్యతి అతిలఘు వర్షాపి భవితుమర్హతి. కనిష్ఠ ఏషియా చషక హాకీ క్రీడాయాం భారతీయ కనిష్ఠ పురుషదళం అద్య ప్రథమాయాం ఉపాంత్య స్పర్ధాయాం మలేషియా దేశం ఏకస్యోత్తరే త్రిభిః అంకైః పరాజిత్య చీన దేశస్య మోక్వీ నగరె అంతిమస్పర్ధాయాం స్థానం ప్రాప్తవత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ కూర్మాపు గోవిందరావు గారి డోల్ లైవ్ విన్యాసం, ఇంకా ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన పరంపరాగత్ కృషి వికాస్ యోజన గురించి జి నందిని దేవి గారు అందించిన వివరాలు మొదలైన అంశాలు ఉంటాయి. ముందుగా లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ కూర్మాపు గోవిందరావు గారి డోల్ లైవ్ విన్యాసం వింటారు. చతురస్ర జాతి త్రిపుట తాళం.

0: మీరింతవరకు లైవిన్యాసం శీర్షికన శ్రీ కూర్మాపు గోవిందరావు గారి డోల్ లైవిన్యాసం విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత ఫిట్నెస్ మంత్ర. ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మారుతున్న సీజన్లను బట్టి మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రతి సీజన్ బట్టి మారుతున్న వాతావరణానికి తగినట్లుగా ఆహారం తీసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మారుతున్న సీజన్ను బట్టి మన శరీరం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆయా సీజన్లో లభించే తాజా పండ్లు కూరగాయలను మన డైట్లో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఏ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేసవికాలం సమ్మర్ సీజన్లో ఎండల తీవ్రతంగా ఉండడం వల్ల శరీరం త్వరగా డిహైడ్రేషన్కు గురి అవుతుంది. అందువల్ల శరీరాన్ని చల్లబరిచే నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఉదాహరణకు పుచ్చకాయ, కీరా దోసకాయ, ఖర్బూజా, కొబ్బరి నీళ్ళు, తాటి ముంజులు, ఇలా సీజనల్గా లభ్యమైనటువంటి వాటిని మనం తీసుకుంటే మనం

డిహైడ్రేషన్కు గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. వీటితో పాటు మనం అందరికీ అలవాటైనటువంటి మజ్జిగ, నిమ్మరసం, రాగిజావ, సజ్జిగింజల నీరు, సబ్జాగింజల నీరు మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఎక్కువగా నూనెతో వేయించిన వేపుళ్ళు, మసాలాలు వంటి వాటికి ఎంత వీలైనంత దూరంగా ఉండాలి. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి, అలాగే ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మునగాకు, పొట్లకాయ, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. రోడ్డు పక్కన ఆరుబయట అమ్మే ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మారుతున్న సీజన్ను బట్టి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: మారుతున్న సీజన్ను బట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మాట్లాడుకుంటున్నాం. తరువాతి కాలం శీతాకాలం, అంటే వింటర్ సీజన్. ఈ సీజన్లో మన శరీరంలో జీర్ణశక్తి బలంగా ఉంటుంది, కాబట్టి శరీరానికి వెచ్చగా ఉంటే ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్తో పాటు నువ్వులు, బెల్లం, వేరుశనగలు శరీరానికి ఎంతో అవసరం, కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటన్నిటితో పాటు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, తాజా ఆకుకూరలు వంటి వాటిని కూడా మన డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పదార్థాలు అలాగే ఐస్ క్రీమ్స్ మరియు నిల్వ ఉంచిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇలా సీజన్కు అనుగుణంగా మన తీసుకున్నటువంటి ఆహారంలో మార్పులు చేసుకున్నట్లయితే ఎటువంటి రోగాలకు గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం శీర్షికన పరంపరాగత్ కృషి వికాస యోజన గురించి జి నందినీదేవి గారు రచించే వివరాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం పరంపరాగత్ కృషి వికాస యోజన గురించి తెలుసుకుందాం. పరంపరాగత్ కృషి వికాస యోజన అనేది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ పథకం ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అలాగే సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ, బ్రాండింగ్, ప్యాకేజింగ్ అలాగే మార్కెటింగ్లో ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, రైతులకు సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా మెరుగైన ఆదాయం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలు. మన దేశానికి వ్యవసాయమే వెన్నెముక. రైతు పండించే పంట మనకు ఆహారాన్ని అందించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ముఖ్యమైనది. అయితే అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన నేల సారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పథకం పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సంక్షిప్తంగా దీనిని PKVY అంటారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతులను రసాయనాలపై ఆధారపడకుండా ప్రకృతికి అనుకూలమైన పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడం. అంతేకాకుండా వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణాన్ని పరిరక్షించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తిని పెంచడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకంలో రైతులను వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా క్లస్టర్లుగా, సమూహాలుగా ఏర్పాటు చేసి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. ఒక ప్రాంతంలోని రైతులు కలిసి సేంద్రీయ పద్ధతులను అనుసరించడం వలన సేంద్రీయ వ్యవసాయానికి శిక్షణ, సహాయం చేయడానికి వీలవుతుంది. సేంద్రీయ వ్యవసాయంలో పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు వంటి సహజ వనరులను ఉపయోగించవచ్చు. సేంద్రీయ వ్యవసాయం వలన రైతులకు మాత్రమే కాదు, సమాజానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నేలలో సేంద్రీయ పదార్థం, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించే అవకాశం ఉంటుంది. అయితే సేంద్రీయ వ్యవసాయానికి మారడం అనేది ఒక్కరోజులో జరిగే విషయం కాదు. రైతులకు సరైన శిక్షణ, మార్కెట్ సదుపాయం, సేంద్రీయ ఉత్పత్తులకు సరైన ధర ధృవీకరణ ఎంతో అవసరం. మన రైతులు ఆరోగ్యమైన నేలను కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ నాణ్యమైన పంటలను పండించేందుకు పరంపరాగత్ కృషి వికాస్ యోజన రైతుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరగా ఒక మాట, ఆరోగ్యకరమైన నేల ఉంటేనే ఆరోగ్యకరమైన పంట వస్తుంది. ఆరోగ్యకరమైన పంట ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం, మన నేలను కాపాడుకుందాం.

0: సంక్షేమానికి తోడ్పడుదాం.
1: మీరింతవరకు వికాసం శీర్షికన పరంపరాగత్ కృషి వికాస్ యోజన గురించి జి నందినీదేవి గారు అందించే వివరాలు విన్నాం కదా. సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా ఒక చిత్రగీతం విందాం. తూర్పు వెళ్లే రైలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

చిత్రగీతం విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రీయ పద్ధతిలో పోషకాల యాజమాన్యం ఈ అంశాన్ని గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరిరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. 7:30 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ 2 క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం సాంప్రదాయక రేడియో సెట్లలో శ్రోతలు వినగలరు. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. 7:30 వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 విజయవాడ నుంచి వికసిత్ భారత్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:15 ఉమెన్స్ ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ 2 ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లో వినవచ్చు. 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 10:00 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు. 11:10 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ 2 క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం రచన శ్రీ పురిపండ అప్పలస్వామి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమాలు. శ్రీ వెంకటేశ్వర గద్యం కీర్తనలు ఉంటాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలిపాల్యం మంగమ్మ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం హరిత విప్లవ పితామహుడు నార్మన్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం కవన విజయం సమస్యపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30

కృష్ణా జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ సామ సునీల్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ శంకర్ గారి వేణుగానం ప్రసారమవుతుంది. శ్రీ ఎంబర్ ఎస్ కనన్ వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో వడ్డాది బాలగాయత్రి గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ కుమార్ తబలా. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. 2:31 సైనిక మాదిరికి సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ కార్యక్రమంలో రజనీష్ తివారి గారి స్వీయ కవితలు, అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ఆ వివరాలు మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంతో వివిధ పంటల్లో బెట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఉపేంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 8:00 డాక్టర్ ప్రబల శ్రీవల్లి గారి సంస్కృత ప్రసంగం. 8:30 జాతీయ వార్తలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇన్నో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు.

సభ్య దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్య దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యక్షులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్ధికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా

0: విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో 1 మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడ, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా పంటల్లో సేంద్రీయ పద్ధతిలో పోషకాల యాజమాన్యం అంశాన్ని గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరిరావు గారి ప్రసంగం వింటారు.
2: మనం ఈరోజున పంటలలో సేంద్రీయ పద్ధతిలో పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సేంద్రీయ సాగు సుస్థిర వ్యవసాయానికి సోపానం. సేంద్రీయ వ్యవసాయం అనేది భారతీయ వ్యవసాయానికి కొత్త కాదు. విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో, ముఖ్యంగా వర్షాధార, గిరిజన మరియు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో, కొన్ని మండలాల్లో ఏళ్ల తరబడి చేస్తున్నారు. సేంద్రీయ సాగు ద్వారా స్థిరమైన దిగుబడులు సాధించాలంటే ఎటువంటి పద్ధతులను పాటించాలి, సేంద్రీయ వ్యవసాయానికి కావలసిన మూల పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎటువంటి పదార్థాలు సేంద్రీయ సాగుకు ఉపయోగించుకోవాలనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, సుస్థిర దిగుబడులు మరియు నికరాదాయం పెంపు అనేది సేంద్రీయ సాగు ద్వారా సాధ్యమేనని నిరూపించబడింది. సేంద్రీయ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రీయ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. కాబట్టి మనం అందరం కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండించి మనము కూడా నికరాదాయం పొందగలము. సేంద్రీయ వ్యవసాయంలో కీలక అంశాలు చూసినట్లయితే, సేంద్రీయ సేద్యానికి సేంద్రీయ పదార్థాల వాడకం, అవసరమైనంత వరకే నేలను దున్నటం, నేల కోతకు గురి కాకుండా జాగ్రత్త పడటం, నేల నీరు పరిరక్షించబడటం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలైనటువంటి ఉద్యానవనం, పాడి పరిశ్రమ మీద దృష్టి సారించడం, పంట మార్పిడి, అంతర పంటలు వేయడం ద్వారా మనం సేంద్రీయ పద్ధతిలో మంచి నాణ్యమైన దిగుబడులు మరియు నికరాదాయం పొందగలము. పచ్చి రొట్టె పైర్లకు పచ్చి ఆకు రొట్టెకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ వ్యర్థాలకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి వాటిని కాల్చకూడదు.

కాకుండా వ్యవసాయంలో మనం వాటిని ఉపయోగించినట్లయితే నేల ఆరోగ్యం మెరుగుపడి మంచి నాణ్యమైన దిగుబడి పొందగలము. మరి ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు కూడా విరివిగా వాడాలి. మనం సాగునీరు వినియోగంపై మనం దృష్టి సారించాలి. రసాయనాలు వాడకుండా సహజ వనరులను ఉపయోగించుకుంటూ మనం వ్యవసాయం చేసినట్లయితే నేల ఆరోగ్యం బాగుపడి మనం మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలం. వివిధ పంటలలో సేంద్రీయ సాగుకు అనువైన రకాలు చూసినట్లయితే వరిలో MTU 70-29, MTU 10-75, BPT 52-04, MTU 10-61, RGL 25-37 రకాలు వరిలో మంచి నాణ్యమైన దిగుబడులు సేంద్రీయ పద్ధతిలో పొందగలం. పోషకయాజమాన్యం చూసినట్లయితే నాటే సమయంలో పచ్చి రొట్టె విత్తనాలను ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లుకొని పూత సమయంలో నాట్లు వేసుకోవడానికి ముందు నేలలో కలిపి దున్నుకోవాలి. దానితో పాటు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆకృతిలో వేసుకోవాలి. మరియు జీవన ఎరువులు అయినటువంటి ఫాస్ఫోబ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, పొటాషియలైజింగ్ బ్యాక్టీరియాలను 100 కేజీల పశువుల గెత్తులో కలుపుకొని ఆకృతిలో వేసుకోవాలి. పైపాటుగా మనం పోషకాలు అందించాలనుకున్నప్పుడు వేప చెక్కను 200 కేజీలు లేదా వెర్మి కంపోస్ట్ 5 కిలోల చొప్పున 2 దఫాలుగా, 1 పిలక దశలో మరియు 2 సిరుపొట దశలో వేసుకుంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుబాటులోకి వచ్చి నాణ్యమైన దిగుబడులు పొందగలము. అదేవిధంగా ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని 3 దఫాలుగా 15 రోజుల వ్యవధిలో పారించుకోవాలి. మనం రాగిలో కూడా సేంద్రీయ పద్ధతిలో పోషక యాజమాన్యం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందగలం. రకాలు చూసినట్లయితే శ్రీ చైతన్య, వేగావతి, ఇంద్రావతి రకాలు సేంద్రీయ వ్యవసాయంలో మంచి దిగుబడులు రావడం గమనించడం జరిగింది. మనం పోషక యాజమాన్యం రాగిలో చూసినట్లయితే పచ్చి రొట్టె విత్తనాలను ఎకరాకు 15 కిలోల చొప్పున చల్లుకొని పూత సమయంలో నేలలో కలిగి దున్నుకోవాలి. మరియు ఎకరానికి 4 టన్నుల పశువుల గెత్తాన్ని ఆకృతిలో వేసుకోవాలి. అదేవిధంగా 5 కిలోల వెర్మి కంపోస్ట్ నాటే సమయంలో నేలకు అందించినట్లయితే మొక్కకు కావాల్సినటువంటి స్థూల, మధ్యస్థ, సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉండి నాణ్యమైన దిగుబడులు పొందగలం. మరొక ముఖ్యమైన పప్పుజాతి పంట పెసర. పెసరలో చూసినట్లయితే LBG 460, IPM 2-14, WJG 42 రకాలు మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని కూడా మనం సేంద్రీయ పద్ధతిలో పండించి మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలం. పెసర వేసే ముందు ఎకరానికి 4 టన్నుల పశువుల గెత్తాన్ని లేదా 2.5 టన్నుల నైడెప్ కంపోస్ట్ ఆకృతిలో వేసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి 2 కిలోల ఘన జీవన ఎరువులు లేదా 500 మిల్లీలీటర్ల ద్రవరూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులు నేలకు అందించడం ద్వారా కూడా మనం మొక్కకు పోషకాలు అందించగలము. విత్తిన 25 రోజుల నుండి 200 లీటర్ల చొప్పున ద్రవ జీవామృతాన్ని మొక్కలకు 3 దఫాలుగా 15 రోజుల వ్యవధిలో వేసుకున్నట్లయితే మనకి పోషకాలు మొక్కకు అంది మంచి దిగుబడులు పొందగలము. మరొక పప్పుదినుసు పంట మినుము. మినుములో చూసినట్లయితే GBG 1, TBG 104, LBG 757 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనం పోషకయాజమాన్యం చూసినట్లయితే విత్తే సమయంలో 4 టన్నుల పశువుల గెత్తం లేదా 2.5 టన్నుల నాడప్ కంపోస్ట్ ఆకులు వేసుకోవాలి. జీవన ఎరువులు కూడా 2 కిలోలు లేదా 500 మిల్లీలీటర్ల ద్రవరూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులను మనం 100 కిలోల పశువుల గెత్తంలో కలుపుకొని మనం నేలకు అందించినట్లయితే మొక్కకు నేల నుండి పోషకాలు అంది మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలము. అదేవిధంగా నూరిగింజ పంట అనేటువంటి వేరుశనగ చూసినట్లయితే వేరుశనగలో కూడా సేంద్రీయ పద్ధతిలో మనం పోషక యాజమాన్యం ద్వారా మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలము. రకాలు చూసినట్లయితే ధరణి, K6 ఇవే కాదండి, వేరుశనగలు అన్ని రకాలు కూడా మనకి సేంద్రీయ వ్యవసాయంలో మనం పండించుకోవచ్చును. పోషక యాజమాన్యం చూసినట్లయితే విత్తే సమయంలో పశువుల గెత్తం ఎకరానికి 4 టన్నులు లేదా ఫిల్టర్ మడ్డి ఎకరానికి 4 టన్నులు లేదా కోడి పెంట ఎకరానికి 1.5 టన్నులు లేదా వెర్మి కంపోస్ట్ ఎకరానికి 1 టన్ను ఆకృతిలో వేసుకొని కలిగి దున్నుకోవాలి. మరొక వాణిజ్య పంట చెరుకు.

చూసినట్లయితే మనకి మంచి రకాలు ఉన్నాయండి. 87A 298 స్వామిత్ర, దాని తెలబూంది అంటాం. అదేవిధంగా 2009A 107, 2009A 252 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కూడా మనం సేంద్రియ పద్ధతిలో పోషక యాజమాన్యం చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందగలం. పోషక యాజమాన్యం చూసినట్లయితే నాటే సమయంలో చెరుకు చెత్తను నేలలో కలిపి దున్నుకొని 2 కిలోల డికంపోజింగ్ కల్చర్ను పేడ నీటితో పాటు చెత్తపై చల్లుకోవాలి. పశుల గీతం ఎకరానికి 10 టన్నులు ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఎకరానికి 2 కిలోల ఘనజీవన ఎరువులు లేదా 500 మిల్లీలీటర్ల ద్రవరూప జీవన ఎరువులను వాడుకొని నేల యొక్క సత్తు పెంచుకోగలము. పచ్చి రొట్టె విత్తనాలను ఎకరానికి 10 కిలోల చొప్పున సాళ్ళ మధ్యలో ముచ్చులు దాటి నాటిన వెంటనే చల్లుకొని పూత సమయంలో నేలలో కలిగి దున్నుకోవాలి. విత్తిన 45 మరియు 90 రోజులకు ఎకరానికి 1 టన్ను వెర్మి కంపోస్టు లేదా 2 టన్నుల ఫిల్టర్ మడ్డి లేదా 3 టన్నుల పశువుల ఎరువును మొక్కల మొదట్లో వేసుకొని కలిగి దున్నుకోవాలి. సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ సేంద్రియ పదార్థాలు చూసినట్లయితే స్థూల సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు. సేంద్రియ ఎరువుల్లో ఇది చాలా ప్రధానమైనది. సేద్యానికి, పాడికి పశువుల అవసరం చాలా ముఖ్యం. పశువుల నుండి వచ్చేటువంటి పశువుల ఎరువు పొలానికి అందించడం ద్వారా మనం నేల సత్తువు పెంచుకోవచ్చు, నేల యొక్క భౌతిక రసాయనిక జీవన గుణాలు పెంపొందించుకోవచ్చును. పశువుల ఎరువు తర్వాత మరి ముఖ్యమైనటివి కోళ్ల ఎరువు. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. కోళ్ల ఫారాలున్న చోట తగినంత మోతాదులో కోళ్ళ ఎరువు దొరుకుతుంది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా ఈ కోళ్ళ గత్తాలను కూడా మనం ఉపయోగించుకొని నేల సత్తువు పెంచుకోవచ్చును. మనకు చూసినట్లయితే సేంద్రియ వ్యవసాయం లాభాలు చూసినట్లయితే ఆరోగ్యానికి, పరిసరాల మిత్రత్వానికి, కాలుష్య నివారణకు దోహదపడుతుంది. జీవ వైవిధ్యానికి నాంది పలుకుతుంది. సహజ వనరులు ప్రస్తుతం ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో ప్రయోజనాలకు చేకూరుస్తుంది. నేల, మొక్కలు, జంతువులు ఒకదానితో ఒకటి పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. నేల గుల్లబారుతుంది, మురుగునీరు పోయే సౌకర్యం పెరుగుతుంది. నేలలో తేమ, గాలి, మొక్క సంబంధాలలో అనుకూలత ఏర్పడుతుంది. నీరు పట్టి ఉంచుకునే శక్తి పెరుగుతుంది. వేర్లు బాగా చుచ్చుకునిపోయే లక్షణం పెరుగుతుంది. మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి. నేలకు వాటిని పట్టి ఉంచుకునే గుణం పెరుగుతుంది. ఉదయని సూచిక తటస్థమైన రసాయనిక లక్షణాలు అనుకూలత పెరుగుతుంది. వ్యవసాయ సుస్థిరత పెరుగుతుంది. నేల పునరుద్ధరణ జరుగుతుంది. సురక్షిత ఆహారం లభిస్తుంది. ఆహారంలోకి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం ఉండదు. నేల ఉత్పాదకత పెరుగుతుంది. భూసారం నిలకడగా ఉంటాయి. నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికావు. సేంద్రియ జీవన ఎరువులు వినియోగం పెరగడం వల్ల మొక్కలకు అవసరమైన ముఖ్య ఉప సూక్ష్మ పోషకాలు తగు మోతాదుల్లో లభ్యమవుతాయి. సీడపేడల తాకిడి తక్కువగా ఉంటుంది. సహజసిద్ధంగా నేలలో ఉండే పోషకాలు మొక్కలకు బాగా అందుబాటులోకి వస్తాయి. నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, పురుగులు, నులి పురుగులు వృద్ధి తగ్గి నేలలో తగినంత సేంద్రియ పదార్థం ఉండటం వలన నాణ్యమైన దిగుబడులు పొందగలము. ముఖ్యంగా అండి, సేంద్రియ వ్యవసాయంలో మనం పాటించవలసినవి సరైన సమయంలో నేల దున్నుట, సరైన సమయంలో విత్తనాలు వేయుట, సరైన సమయంలో పోషక యాజమాన్యం, సరైన సమయంలో కలుపు యాజమాన్యం, సరైన సమయంలో పురుగు తెగుళ్ళ యాజమాన్యం, సరైన సమయంలో కోత చేసుకుంటుట, సరైన సమయంలో పంటని అమ్ముకుంటు ద్వారా మనం సేంద్రియ పద్ధతిలో కూడా నాణ్యమైన దిగుబడులు సాధించి నికర ఆదాయం పొందగలము. సేంద్రియ పద్ధతిలో పండించే ఏ పంటకైనా కానీ మంచి ధర పలుకుతుంది మార్కెట్లో. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా సేంద్రియ వ్యవసాయం అంటే ఏదో కొత్త టెక్నాలజీ కాదండి. సేంద్రియ పద్ధతి అనేటువంటిది మన పూర్వీకులు చేసినటువంటి పురాతన పద్ధతే. మనం అందరం కూడా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ నేల యొక్క ఆరోగ్యం, నేల యొక్క సత్తువ, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ మనము, మన తర్వాత వచ్చేటువంటి తరాలు అందరూ కూడా సక్రమంగా జీవించాలనుకున్నప్పుడు మనం అందరం కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళీ సేంద్రియ వ్యవసాయంలో మంచి దిగుబడులు పొందుతూ
నికరాదాయం పొందుతూ రైతు యొక్క ఆదాయం రెట్టింపు చేస్తారని

0: కోరుకుంటూ, అదేవిధంగా ఈ సేంద్రీయ వ్యవసాయంపై మీకు ఏదైనా కానీ శిక్షణ కావాలన్నట్టయితే మా బీసీటీ కృష్ణ విజ్ఞాన కేంద్రంలో మీకు శిక్షణ తరగతులు ఇవ్వగలము. ఇప్పుడు చెబుతున్నా, విన్న తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు సలహాలు మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు సో మీకు తప్పకుండా మా కేవీకి సంప్రదించగలరు. తద్వారా మీకు మరికొంత స్కిల్ మీకు ఇవ్వగలము. అదేవిధంగా అన్ని పంటల్లో కూడా సేంద్రీయ పద్ధతులు చేయగలవండి. వ్యవసాయము, అదేవిధంగా అనుబంధ రంగ పంటల్లో ముఖ్యంగా ఉద్యానవనంలో కాయగూరలు పళ్ళు, అదేవిధంగా పూలు, అదేవిధంగా వ్యవసాయంలో దానిపు జాతి, అదేవిధంగా చిరుధాన్యాలు పప్పు దినుసులు నూనె గింజ పంటలో కూడా సేంద్రీయ పద్ధతిలో పోషక యాజమాన్యం చేయటం ద్వారా మనం అందరం కూడా నాణ్యమైన దిగుబడులు పొందుతూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు పంటలు సేంద్రీయ పద్ధతిలో పోషకాల యాజమాన్యం ఈ అంశాన్ని గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పటికి జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు శ్రోతులకు గమనిక. ఇప్పుడు ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ 2 క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు సాంప్రదాయక రేడియో సెట్లలో మాత్రమే. ఇక పల్లిసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ సమాచారం, జానపద గీతం మొదలైన అంశాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు విందాం. ముందుగా కూరగాయలు పండించే రైతులకు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నీటిపారుదల విషయానికి వస్తే నీరు నిలిచిపోవడం, అలాగే కాలర్ తెగులను నివారించడానికి గట్లను తెరుచుకొని ఉంచుకోవాలి. అలాగే నర్సరీ సంరక్షణలో పాలిథిన్ కవర్ లేదా ఎత్తిన పడకలతో మొలకలను రక్షించుకోవాలి. నేలను ట్రైకోడెర్మా విరిడితో చికిత్స చేసుకోవాలి. మేఘావృతమైన తడి సమయాల్లో శిలీంధ్రం అలాగే బ్యాక్టీరియల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. టమాటా అలాగే మిరపలో వచ్చే ముడత తెగులను నివారించడానికి మాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొలనేసియస్ పంటల్లో బ్యాక్టీరియా విల్ట్ ఉన్నట్టయితే ప్రభావిత పంటలపై రాగి శిలీంద్ర సమహారిని అలాగే స్ట్రెప్టోసైక్లిన్ 0.5 గ్రాములు 10L వేసుకోవాలి. పండ్ల తొలుచు పురుగులు ఉన్నట్లయితే ఫెరమోన్ ఉచ్చులను ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఆర్థిక నష్టపరిమితి దాటితే వర్షం లేని ప్రదేశాల్లో యమాముక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు పర్ లీటర్ నీటికి లేదా స్పినోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రసం పీల్చే తెగుళ్ళు తెల్లదోమ, అఫిడ్స్, థ్రిప్స్ ఉన్నట్లయితే వర్షం తర్వాత వేప నూనె 3% లేదా థయోమెథాక్సామ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆకుకూరల్లో పురుగుల మందులు పిచికారీ వర్షాలు పడిన వెంటనే కోయకుండా ఉండాలి. కుళ్ళిపోకుండా ఉండడానికి అదనపు నీటిని తీసివేయాలి. ఆకు పోషణ చూసుకున్న

0: 1 మిల్లీలీటర్, అలాగే 0.5% మినరల్ ఆయిల్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. వీవిల్స్ అలాగే నెమటోడ్లు బేసిన్లను శుభ్రంగా ఉంచుకోవాలి, అధిక తేమను నివారించుకోవాలి. ఇప్పటికే పూర్తి చేయకపోతే బేస్ చుట్టూ వేప కేక్ అలాగే ట్రైకోడర్మాను వేసుకోవాలి. ఇక పశువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే షెడ్లను పొడిగా అలాగే బాగా వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. తేమను నియంత్రించుకోవడానికి నేలపై సున్నం వేసుకోవాలి. గొట్టం తెగులు అలాగే పాద ఇన్ఫెక్షన్లు నివారించుకోవాలి. వారానికి 1-2% కాపర్ సల్ఫేట్ పూయాలి. పరాణజీవి సంక్రమణలు అలాగే ఉబ్బరం నివారించడానికి నీటితో నిండిన పచ్చిక బయళ్లలో జంతువులను మేపకుండా చూసుకోవాలి. వర్షాల తర్వాత పచ్చని గడ్డిని తినిపించే ముందు పొడి మేతను అందించాలి. లోపాలను నివారించుకోవడానికి ఖనిజ మిశ్రమం అలాగే ఉప్పును తినిపించాలి.
1: వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. రచన ఆరవల్లి జగన్నాథస్వామి గారు. పఠనం డాక్టర్ సాంబశివరావు కంట్రాతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా

బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు,

0: ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీరహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడి చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పిఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు.

0: రచన ఆరవల్లి జగన్నాథస్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా శ్రోతలు వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. స్వరమాలిక కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట సరిగమల చిత్రం నుండి కేజే యేసుదాస్ కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

స్వరమాలి కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న పాట అల్లుడు గారు చిత్రం నుండి కేజే యేసుదాస్ పూర్ణచంద్ర పాడిన పాట వింటారు.

పమగరిజని సమగరిజని సమ గమని పని జని పని నిజ తని ధని దమ పని నిని ధని దమ పబ ధని దమ గమని పని సని పని సగ సగ గగ్గరి నిద్ది సగరి ధని దరి నిద్ది సరి ధని దమ గగ గమ పని సగ మమగరి సద్ది ర

0: స్వరమలి కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న పాట రుద్రవీణ చిత్రం నుండి మనో ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటు వస్తే

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
2: ఆహా,

0: అన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: BALLB పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

తట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

స్వర్మాలి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట నాలుగు స్తంభాలాట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: విశ్వ కీ 50% పాపులేషన్, 40% జీడీపీ ఔర్ 25% సే అధిక ట్రేడ్ కో రిప్రజెంట్ కర్తే. ఇతనా హీ నహీ, ఇన్ వర్షో మే జహాన్ గ్లోబల్ జీడీపీ కరీబ్ 2.5 గుణా హుయీ హై, వహీ బ్రిక్స్ దేశో కీ కంబైన్డ్ జీడీపీ కరీబ్ 4.5 గుణా హుయీ హై.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం

సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026 పై ఈరోజు జరిగిన

ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19వ తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $103 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,347 వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత, సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం, ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా

0: జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి MM కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

0: News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on EIR. This program is also available on our YouTube channel, News on EIR Official.
1: Spotlight.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమం ముందుగా చిన్నరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

చీకట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఉందిగా గుండమ్మ కథ చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మేఘ సందీ సుంచిత నుండి కేజే యేజదాస్ పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గుళియ బకావళి కథ చిత్రం నుండి ఘంటసాల పిసిసిల పండు పాట వింటారు.

న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బడిపంతుల చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

మద్రాస్, హైదరాబాద్, రష్యా, అమెరికా, లండన్, జపాన్, ఎక్కడికైనా వెళ్తుంటే

0: తర్వాత జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.
1: సిరిమల్లె పూవ

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: కార్యక్రమం తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.